ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 43 సెకండ్లు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. భావన శీర్షికన సౌందర్యం, ఈ అంశం గురించి డాక్టర్ సి మృణాలిని గారి లఘు ప్రసంగం 6:10కు. 6:15కు భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి. 6:35కు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిలువ దశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతన్నలకు అందించే సూచనలు వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటలకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15కు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి గారు. 8:30కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి డి వర్ధని గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 9:10కు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 11:03కు హిందీ కార్యక్రమంలో ఆవాజ్ కా ఓ చెహరా షురూ కా సఫర్నామా లతా మంగేష్కర్ రూపకం ప్రసారమవుతుంది. 11:30కు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొండుతాయి కుల్కర్ణి గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:10కు యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20కు వనితాలోకం మహిళల కార్యక్రమంలో అమ్మ తిరుగుబాటు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక ప్రసారమవుతుంది. నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30కు.

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం కథ ఉగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం.

వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వానాకాలం కంది పంట సాగు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే సూచనలు వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంకాలం 7:15 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో శ్రీ సయ్యద్ అబీద్ హుసేన్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ నివేదిక. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Electoral Officer of Delhi. The last date to file claims and objections will be 30th of next month. India has sent a consignment of life-saving medicines and medical consumables for the government hospital of Kabul as part of its ongoing humanitarian assistance. In a social media post, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that health remains at the heart of India's humanitarian assistance to the Afghan people. In men's cricket, Virat Kohli's majestic century and Shubman Gill's fluent 100 powered India to a commanding 8-wicket victory over West Indies in the first ODI in Thiruvananthapuram last night. Kohli remained unbeaten on a sensational 139, while Ruturaj Gaikwad finished unbeaten on 13. Chasing a target of 296, India made 300 for 2 in 41.4 overs to take a 1-0 lead in the 3-match ODI series. Kohli's innings was the centrepiece of India's successful chase as the former India captain produced an aggressive display after initially settling into the innings. And in Asian Games, India will face Afghanistan in the second quarter-final of the men's cricket today in Nishin. The match will start at 10:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భావన శీర్షికన సౌందర్యం. ఈ అంశం గురించి డాక్టర్ సి మృణాలిని గారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: సౌందర్యం, సౌందర్యం అంటే ఏమిటి అనగానే సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అన్న కీట్స్ నిర్వచనం, సౌందర్యం అంటే సత్యం అద్దంలో చూసుకుంటూ చేసే మందహాసం అన్న రవీంద్రనాథ్ టాగోర్ కవితా వాక్యం గుర్తుకొస్తాయి. ఎవరు చెప్పినా సౌందర్యాన్ని కేవలం బాహ్య స్వరూపమనే ఉద్దేశంతో కాక ఆంతరంగికమైనదన్న అర్థంలోనే ప్రయోగించారు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే గొప్పదని మేధావులు కవులే కాదు, సామాన్యులు కూడా చెప్తుంటారు. సౌందర్యం ఆధ్యాత్మికం కూడా అని శంకరాచార్యుల వారి సౌందర్య లహరి చెప్తోంది. అమ్మవారి సౌందర్య వర్ణన చేయడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా కౌలైపోయారట, కానీ ఆమె వర్ణనలో మాత్రం విఫలమయ్యారు. లౌకికంగా చూసినప్పుడు మనకొక చక్కని సామెత ఉంది, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని. కనుక సౌందర్యానికి అన్నిటికంటే ముందు కావాల్సింది ప్రపంచమంతా ఆ అందాన్ని మెచ్చుకుంటున్నదా లేదా అన్నది కాదు, అది మన మనసుకు హత్తుకోవడం, మనకు ఆ అందంతో సాన్నిహిత్యం ఉండడం. అందుకే త్యాగరాజస్వామి శ్రీరాముడి అందాన్ని ఒక దివ్యమూర్తిగా కీర్తించిన సందర్భాలు చాలా ఉన్నా అంతకంటే మురిపెంగా తను దగ్గరికి తీసుకుని అలంకరిస్తున్న రాముణ్ణి వర్ణించాడు. చేతులార శృంగారము చేసి చూతునో శ్రీరామ అన్న కృతిలో ఎంత అందంగా చెప్తాడో త్యాగరాజు. మెరుగు బంగారందెలు పెట్టి మేటియౌ సరిగ వల్వలు కట్టి సురతర సుమముల సిగనిండ జుట్టి సుందరమగు మోమున ముద్దు పెట్టి తానే ఆ రాముడికి అలంకరణ చేసినప్పుడు ఆయన సౌందర్యం ఇంకా బాగుందిట. అంటే అందమన్నది శరీరాకృతిలో మాత్రమే ఉండదు, మనకు ఆ అందంతో ఉన్న అనుబంధంలో ఉంటుంది. బహుశా అందుకే తెలుగులో కాకిపిల్ల కాకికి ముద్దు అన్న సామెత కూడా వచ్చింది. సౌందర్యం అన్నది కేవలం మనుషుల్లోనే ఉంటుందా? కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనం సృష్టించే కళల్లో, మనం చేసే ప్రతి పనిలో అందం ఉంటుందని అందరం ఒప్పుకుంటాం. శ్రీశ్రీ అన్నట్టు శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడు. కానీ సౌందర్య వర్ణన అనగానే కౌలకు సామాన్య ప్రజలకు కూడా గుర్తుకు వచ్చేది స్త్రీ సౌందర్యమే. అమ్మవారి సౌందర్యాన్ని అత్యంత వైవిధ్యంతో వర్ణించిన కవి మన పదకవితా పితామహుడు అన్నమయ్య. ఆమె సౌందర్యాన్ని నవరత్నాలతో, యాగ విధులతో, ఋతువులతో, అడవితో, కనుమలతో, పూజా సామగ్రితో, పెళ్లి వస్తువులతో, ఒకటననే అన్ని రకాల ఉపమానాలతో వర్ణించాడాయన. ఉదాహరణకు నవరత్నాలే ఉపమానమైన విధానం వినండి. తరుణి పాదపు గోళ్లు తళుకుల వజ్రములు, పరగు చేతిగోళ్లే పద్మరాగాలు, అరిది కన్నుల తేటలు ఆణి ముత్యపు సరులు, వలపు తెర సిగ్గులు వైడూర్యాలు, తొలకు అనురాగాలే దొడ్డ గోమేధికములు, ఇలా సాగుతుందాయన రచన. పదకవితలో సౌందర్యం ప్రస్తావన వచ్చినప్పుడు ఒక చక్కని నిర్వచనం గుర్తుకొస్తుంది. సౌందర్యం అంటే కనిపించే సంగీతం అన్నాడు హేన్లీ అనే విమర్శకుడు. నిజంగా సంగీతానికి ఆకృతి వస్తే సౌందర్యం అవుతుందన్నది చాలా గొప్ప వ్యాఖ్య. సాహిత్యం మాట అటుంచితే జీవితంలో సౌందర్యం ఎంత ముఖ్యం, ఎటువంటి సౌందర్యం కోసం మనం ప్రయత్నించాలి? బాహ్య సౌందర్యం విషయానికి వస్తే ఇదివరకు ఆడవాళ్లు మాత్రమే అందంగా ఉండడానికి తప్పిస్తారని, వయసు కనిపించకుండా రకరకాల లేపనాలతో ముదిమిని కప్పిపెడతారని అనుకునేవాళ్లం. కానీ అవన్నీ ఇప్పుడు పురుషుల విషయంలో కూడా వాస్తవాలే. వారికి సౌందర్య సాధనాలు పెరిగాయి. మన గ్రామాల్లో గత 5 ఏళ్లలో అన్నిటికంటే సంఖ్యలో ఎదిగిన దుకాణాలు బ్యూటీ పార్లర్లేనని గణాంకాలు చెప్తున్నాయి. అంటే దేహ సౌందర్యం మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆకాంక్ష పెరుగుతోంది. సౌందర్య సాధనాలకున్నంత మార్కెట్ మరి దేనికి లేదు. అందంగా కనిపించాలన్నది సార్వజనీనం సార్వకాలం.

కాలికమైన వాస్తవమైనా అది కొంతకాలం వరకే, స్వల్ప ప్రయోజనాల వరకే. ఆ సౌందర్య ఫలం శాశ్వతం కావాలంటే దానికి ఉన్నత వ్యక్తిత్వం తోడవ్వాలి. ఉన్నత వ్యక్తిత్వం ముఖంలో ప్రతిఫలిస్తుంది. ఆ సౌందర్యానికి

0: తల్లి, అదే అసలైన అందం.
1: సౌందర్యం ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ సి మృణాలిని గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: మీరింతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26

0: భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వ దశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే సూచనలు వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వేరుశనగ కాయలను ఏ విధంగా నిల్వ చేసుకుంటే చక్కగా విత్తనానికి మార్కెట్లో ధర సంపాదించుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజ పంటల్లో వేరుశనగ ప్రధానమైంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల వేరుశనగ కోతలు పూర్తయ్యాయి. ఈ కోతలు పూర్తయిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబో వానకాలంలో వాడుకోవచ్చు, లేదంటే విత్తనం పుచ్చుపట్టి పనికి రాకుండా పోతుంది. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోతలు మొదలుకొని నిల్వ ఉంచేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలి. వేరుశనగను ఎప్పుడు కోయాలంటే 70-80% మొక్కల ఆకులు కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. వేరుశనగ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కోసిన పంటను తగిన తేమ అంటే 9% వచ్చే వరకు మొక్కల నుండి కాయలు వేరు చేయటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయాలి. పైభాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి, లేదా మొక్కను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టాలి. కాయలలో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7-8% తీసుకురావాలి. ఇందుకు గాను వేడిగాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగు శాతానికి తీసుకురావచ్చు. కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం. కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వాత కాయలు మరలా ఎండబెట్టాలి, లేదంటే శిలీంధ్రాలు త్వరగా ఆశిస్తాయి. రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో ఆరబెట్టుకోవచ్చు. ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి. ఇక వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5% మలాథియన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ గోనె సంచులలో కాయలతో పాటు వేపాకులు కానీ వేప గింజల పొడి కానీ కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా 1 అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద ఈ మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65-70% మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కాయలను నెలకి ఒకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమిసంహారక మందుల్లో ముఖ్యంగా మలాథియన్ 5 మిల్లీలీటర్లు లేదా డైక్లోరోపాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి సంచులపైన నిల్వ ఉంచే గదులలోని గోడలపైన పిచికారి చేసుకోవాలి. వేరుశనగ కాయలను గోదాములో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా

0: ఆశిస్తుంది. కనుక కిలో కాయలకు 5 మిల్లీలీటర్లు వేప నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశించకుండా ఈ వేరుశనగ కాయలను చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు ఈ పద్ధతులను పాటిస్తే కాయలను నిల్వ ఉంచుకొని చక్కటి విత్తనం కోసం మనం తయారు చేసుకోవచ్చు వచ్చే సంవత్సరానికని వివరించారు. ఈ వివరాలన్నీ మనం పాటిస్తూ చక్కటి పంటలను పండించి లాభాలు పొందాలని అందరము ఆశిద్దాం.
1: వేరుశనగ సాగులో విత్తన నిల్వ దశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించిన సూచనలు వివరాలు మీరు ఇంతవరకు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రైతు సోదరులకు గమనిక. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు వారి సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-08852, 2324-08853 ఈ నెంబర్లకు కాల్ చేసి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ఫోన్ నెంబర్లు మరొక్కసారి 040 STD కోడ్ జత చేస్తూ 2324-08852, 2324-08853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.

ఈరోజు సాయంకాలం 6:50 వానాకాలంలో కంది పంట సాగు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే సూచనలు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో

ఈరోజు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 2వ అంశంగా ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. నేటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగంగా ఉదయం 7:15

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు పోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ, ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

0: తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEO.NIC.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక, కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
2: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

0: పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. ह्यः विश्वस्य समक्षं नरेन्द्रमोदी प्रशासनस्य उग्रवादविरोधिनीतेः नवीनम् उदाहरणं प्रादर्शयत्. षोडशोत्तरद्विसहस्रतमे वर्षे सितम्बरमासस्य 28-29 दिनाङ्कयोः भारतीयसैन्यबलम् उरिप्रहारस्य प्रत्युत्तरे सति सीमारेखां विलङ्घ्य आतङ्कवादी शिबिराणि व्यनाशयत्. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయు ప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కి చోట్ పర్ పూరీ దునియా కే సామనే భారత్ కి ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత్ కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కి ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కి అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా. అబ్ ఆజ్ కా భారత్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ జీరో టాలరెన్స్ పాలసీ లేకర్ చల్ రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాదం ప్రతి భారతస్య నిర్ణాయకం ప్రత్యుత్తరం ఆసీత్. సహ అష్టోత్తరద్విసహస్రతమవర్షస్య సితంబరమాసే దిల్ల్యాం సంభూతాన్ శృంఖలాబద్ధ విస్ఫోటాన్ తథా ముంబయ్యాః 26-11 ప్రహారం సంస్మృత్య అవదత్ యత్ ఏతాసు ఘటనాసు బహుభిః నిరపరాధైః జనైః ప్రాణాః త్యక్తాః. ప్రధానమంత్రి స్పష్టం ఉక్తవాన్ యత్ అధునా భారతం ఆతంకవాదస్య ఉపరి శూన్య సహిష్ణుతా నీతిం అనుసరతి. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘః సంప్రాఖ్యాపయత్ యత్ అద్యారభ్య త్రిదినాత్మకం రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యస్థగనం స్థగితతాం అముంచత్. భారతీయ బ్యాంకింగ్ సంఘేన సహ సంజాతాయాం మంత్రణాయాం సమయబద్ధం చ విచార్య సంస్థా నిర్ణయం అగృహణాత్. సామాజికాంతర్జాలీయే సందేశే సంఘః ప్రాహ యత్ విత్తీయ వివాదానాం పరిహారార్థం ద్వయోః పక్షయోః సహమతిః అభవత్. అతః ఏతత్ కార్యస్థగనం నిరస్తం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ భారతం కనాడా దేశశ్చ స్వీయ ద్విపక్షీయ సంబంధాన్ ఉచ్చస్తరం నేతుం తత్పరౌ వర్తేతే. అసౌ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ప్రసంగే కనాడాదేశస్య విదేశమంత్రిణా సహ మిలితవాన్. సామాజిక మాధ్యమేన సంసూచయత్ డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఇయం మంత్రణా అతీవ సఫలా ఆసీత్. ఉభౌ దేశౌ చ సంబంధానాం దృఢీకరణాయ కార్యం కురుతః. కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః అద్య నవదిల్ల్యాం రవి అభియాన్ 20-26 నిమిత్తం ద్విదివసీయం రాష్ట్రీయ కృషి సమ్మేళనం సముద్ఘాటితవాన్. కృషిమంత్రాలయః ప్రాహ యత్ అస్య సమ్మేళనస్య ముఖ్యం ఉద్దేశ్యం తావత్ కేంద్ర రాజ్యయోః పారస్పరికం సమన్వయం విధాయ కృష్యుత్పాదనస్య ఉత్పాదకతాయాః కృషకాణాం ఆయస్య చ సంవర్ధనార్థం ఏకాం నీతిం రచయితుం అస్తి. భారత నిర్వాచన ఆయోగః దిల్ల్యాం సంప్రవర్తమానాయాః విశేష

0: गहनपुनरीक्षणयोजनायाः कालविपर्ययम् अकरोत्। पुरुषक्रिकेट्क्रीडायां विराटकोहली शुभमनगिल इत्येतयोः भव्येन शतकेन गतरात्रौ तिरुवनन्तपुरमनगरे प्रथमायाम् एकदिवसीयक्रीडायां वेस्टइण्डीजदलं पराभूय भारतेन अष्टस्तोभैः विजयं समधिगतम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్మల్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకందిస్తారు శ్రీ జి సాయన్న.
2: ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేముల వీరేశమన్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందురమ్మ ఇల్లు, చేయూత పెన్షన్లు, 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, మహిళలందరికీ ఉచిత బస్ పాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా, సన్నరకం ధాన్యంకు బోనస్గా అందిస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్ సబ్స్టేషన్లో అధిక లోడ్తో 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఈ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందున పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తు అందేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్లో సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి సరఫరాలో ఏమైనా సమస్యలొస్తే తక్షణమే పరిష్కరించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పరికరాల విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను కింది స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా నిమజ్జనం చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసర పుష్కరాలకు వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, ఎంతమంది వచ్చేది, నిర్వహణపై కృత్రిమ మేధ సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాలన్నారు. పుష్కరాల పనులన్నీ నాణ్యతతో చేపట్టాలన్నారు. భక్తులకు వాహన పార్కింగ్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. కేబుల్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 2 వారాల దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. రోగులకు కొన్ని రకాల మందులను ఉచితంగా అందించి వాటిని తప్పకుండా వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. భైన్సా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతతో పొదుపును పాటించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గణేష్ ఉత్సవాల పేరిట నేరగాళ్లు సైబర్ మోసాలు చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి శర్మిల అన్నారు. సైబర్ నేరాలపై నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఓటీపీలు, ఏటీఎం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు నకిలీ వెబ్సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 7:05, ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
2: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఏ మెషిన్ క్యాన్ అనలైజ్, ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఏన్ అల్గోరిథమ్ క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
1: Kendra Vyavasaya Shakha Mantri Shivraj Singh Chauhan ee roju New Delhi lo Rabi campaign 2026 lo bhaganga 2 rojula jatiya vyavasaya sadasunu prarambhistaru. Raboye Rabi season ku sambandhinchina keelaka pradhanyatalu sannadhata pai charchinchenduku vyavasaya shakha ee sadasunu nirvahistondi. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబి అధ్యక్షుడితో పాటు

0: జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్బంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్పూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపులు సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే

వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా భారతరత్న గాన కోకిల మధుర గాయని లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం.

మెలడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత రత్న, గాన కోకిల, ఇలా విశ్వవిఖ్యాతిగాంచిన హిందీ సినిమా నేపథ్య గాయని లతా మంగేష్కర్ గారు, వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం. 1929 సంవత్సరం సెప్టెంబర్ 28 తేదీన పండిత్ దీనానాథ్ మంగేష్కర్, సేవంతి మంగేష్కర్ గారుల గారాల పట్టిగా మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జన్మించారు. 1942 సంవత్సరం తన కళా ప్రయాణం ఆరంభమైంది. మహల్ సినిమాలోని వారు ఆలపించిన ఆయేగా ఆయేగా అంటూ సాగే పాట నేటికీ సచేతనంగా ఉంది. 980కు పైగా చిత్రాలకు తన స్వర మాధుర్యంతో అలంకరించి సుసంపన్నం చేశారు లతా మంగేష్కర్ గారు. దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు.

మహల్ చిత్రం కోసం 1942 సంవత్సరంలో వీరు ఆలపించిన మొట్టమొదటి పాట ఇప్పుడు ఒకసారి విందాం.

కొన్ని గళాలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి, కొన్ని స్వరాలు మాత్రం నేరుగా హృదయాన్ని తాకుతాయి. అటువంటి సుస్వర సుమధుర గానకోకిల లతా మంగేష్కర్ గారు. భారతీయ సంగీత ప్రయాణానికి దైవం ఇచ్చిన వరం వీరి స్వరం. కోకిల కంఠంతో కోట్లాది హృదయాలను ఏకతాటిపైకి తెచ్చిన గాన గంధర్వి లతా మంగేష్కర్. సంగీతం ఆమెకు కేవలం ఒక కళ కాదు, అది ఆమె జీవిత సాధన, ఆమె ఆరాధన.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన లతా మంగేష్కర్కు కుటుంబ బాధ్యతలు వచ్చాయి. అయినా ఆ కష్టాలు ఆమె స్వరాన్ని ఆపలేకపోయాయి. సినిమాల్లో పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ వీరికి ఈ స్థానం సులభంగా దక్కలేదు. అహోరాత్రాలు శ్రమించి నిరంతర సాధనతో సాధించారు. ప్రారంభ దశలో పలువురు ఆమె స్వరం చాలా పలుచగా సన్నగా ఉందని అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ అదే స్వరం తర్వాత భారతీయ చలనచిత్ర సంగీతానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ప్రామాణికతను సంతరించుకుంది. విరహం కావాలంటే లతా స్వరం, ప్రేమ పలికించాలంటే లతా మంగేష్కర్ గారి గళం, భక్తిరసానికి లతగారి స్వరం, దేశభక్తికి కూడా

అలాగే ఆనందం గళంలో పలికించాలంటే లతా మంగేష్కర్ గారి. భావం ఏదైనా, నవరసాల్లో ఏ రసాన్నైనా అలవోకగా తన గళంలో పలికించగల అద్భుత గాయని వీరు.

ఇలా వీరు పాడిన పాటలు అసంఖ్యాకంగా ఉన్నా ప్రత్యేకంగా ఏ మేరే వతన్ కే లోగో, జరా ఆంఖో మే భర్లో పానీ అని 1963 సంవత్సరంలో దేశభక్తి గీతంగా వీరు ఆలపించిన గీతం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కూడా కదిలించివేసింది. ఆ పాటలోని ప్రతి అక్షరం దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళిగా మారింది. అందుకే లతా మంగేష్కర్ స్వరం కేవలం సినిమా నేపథ్య గళం స్వరం కాకుండా భారతదేశపు భావోద్వేగ గళం వారిది.

అనేక భారతీయ భాషల్లో పాటలు పాడిన వీరు హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం తదితర భాషల్లో గానం చేశారు. భాష మారినా, అక్షరాలు మారినా భావం మాత్రం ఒకటే. సంగీతానికి భాషా సరిహద్దులు లేవని తన గానంతో నిరూపించిన మహాగాయని లతా మంగేష్కర్. ఆమెకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవం అందించింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి.

అయితే ఆమెకు లభించిన అవార్డులన్నింటికంటే గొప్ప పురస్కారం ఏదైనా ఉందంటే అది కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆమెకు లభించిన సుస్థిరమైన స్థానం. లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6వ తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు. కానీ గొప్ప కళాకారులు ఎప్పుడూ మనల్ని విడిచిపోరు. వారి శరీరం కాలగర్భంలో కలిసిపోయినా వారి కళ తరతరాలకు జీవం పోస్తూనే ఉంటుంది. లతాజీ విషయంలోనూ అదే నిజం. ఈరోజు ఒక చిన్నారి తొలిసారి లగజాగలే అని పాడుతుంది. ఒక యువకుడు అజీబ్ దాస్తాహయే అంటాడు. ఒక కుటుంబం కలిసి ఏ మేరే వతన్ కే లోగో వింటుంది. ప్రతిసారి లతాజీ మళ్లీ మన మధ్యకి వస్తూనే ఉంటారు. ఒక పాటలో, ఒక జ్ఞాపకంలో, ఒక భావోద్వేగంలో. స్వరానికి వయసుండదు, సంగీతానికి మరణం ఉండదు. మహాగాయకుల గానానికి కాలం కూడా హద్దు కాదు. భారతీయ సంగీత ఆకాశంలో ఒక వెలుగు దీపంలా వెలిగిన భారతరత్న లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా ఆమెకు హృదయపూర్వకమైన ఆత్మీయ నివాళి అందిస్తోంది ఆకాశవాణి.

0: లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు క్లుప్తంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా మీరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇందులో చాలామంది గమనిస్తుంటాము సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని, సమస్యల్లో ఇరికి కేసుల్లో ఇరిగిపోతున్నారని వింటూ ఉంటాం. సో ఈ సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా అయితే జనాలని ఉచ్చులో పడేసి ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ముందు, సైబర్ నేరాలంటే ఏ రకంగా ఉంటాయి, అది ఎలా చేస్తారు, వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటి?
1: సైబర్ నేరాలు అనేవి చాలా విధాలుగా ఉంటాయి సార్. ఏ క్రైమ్ అయినా సరే ఓకే, ఒక డిజిటల్ మీడియం, ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా చేసేది సైబర్ క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా ఈరోజు మన ఇంట్లో ఆర్ మన చేతుల్లో ఈ టైం లోపల ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇలాంటివి. అవి ఉపయోగించే ముందు మనం సైబర్ హైజీన్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలకు కానీ మనం నేర్చుకోవాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అది కొన్ని తెలిసి చేసే తప్పులు, కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి అవుతుంటాయి. రెండోది, దీంట్లోపల కొంతమంది గ్రీడ్కి పాలవుతారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇలాంటి గ్రీడ్ని చూపించేసి వాళ్ళు దాన్ని సైకాలజికల్ మానిపులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: జీవితంలో ఆశ ఉండడం కరెక్టే కానీ దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
1: కరెక్ట్ సార్. అంటే దురాశ కూడా ఎలా అంటే, నేను అస్సలు పని చెయ్యను, బట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఎలా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మీకు చూపిస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చూపించేది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జనరల్ గా ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు, 4 రోజులకు 20,000 అయింది, 15,000 అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపిస్తారు. కానీ అది ఎప్పుడు మిమ్మల్ని డ్రా చేయనివ్వరు. సో ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు డ్రా చేయనిస్తున్నారా లేదా అని చెప్పేసి.
0: అంటే ఏదైనా మీరు ఆన్లైన్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మీ డబ్బుని డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, ఆ లాభాలు ఏదైతే చూపిస్తున్నారో
1: అది మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చెప్పేసి. అంటే మనం బ్యాంక్ లోపల కొన్ని డబ్బులు వేసాం అనుకోండి, 10,000 వేస్తే ఆ 10,000 తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ లోపల వాళ్ళు చేయగానే స్టేట్మెంట్ పంపిస్తుంటారు, మీ అమౌంట్ 5,000 నుంచి 20,000 అయింది, 50,000 అయింది అని చెప్పేసి, ఇంత ప్రాఫిట్ లోపల ఉంది అని చెప్పేసి. కానీ ఆ డబ్బుల్ని ఎప్పుడు వాళ్ళు విత్డ్రా చేయనివ్వరు, ఇంక్లూడింగ్ మీ సొంత డబ్బుల్ని. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 10,000 ఉంటుంది, దాన్ని విత్డ్రా చేయనివ్వరు. అది మీకు ఫస్ట్ ట్రిగ్గర్ కావాలి ఆలోచించడానికి. ఓకే, మిగతా డబ్బులు మీరు ప్రాఫిట్ లోపల ఏం చేసింది లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫస్ట్ రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది కూడా ఇవ్వట్లేదు అనుకుంటే అది మీరు ఫస్ట్ కాషియస్ గా మీరు చూసి దాన్ని ముందు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకుంటే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలా అనేది మీ ఇంటెన్షన్ లోపల ఉంది అనుకుంటే, మీ ఇన్వెస్టెడ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మినిమల్ లాస్ తోటి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అది వెళ్ళేసి మీరు టైంకి చేశారనుకోండి, నేను ఎంతో మంది క్లయింట్స్ ని చూశాను, లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది 30 లక్షలు దాటి కూడా ఉంది, చాలా మందికి 30 లాక్స్ 40 లాక్స్ పోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, నా డబ్బులు పోయాయి రిటర్న్ చేసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది ఈ టైం పీరియడ్ కూడా 3 మంత్స్ 4 మంత్స్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు 10,000 రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక నెల తర్వాత ఇంకొక 50,000 లక్షల లోపల అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 4 మంత్స్ 6 మంత్స్ పీరియడ్ కి ఒక క్షణం లోపల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఈరోజు. NEFT కానీ RTGS UPIలో అయితే చేతిలోనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల మీ డబ్బులు క్షణాల లోపల చేతులు మారిపోతాయి. మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, బట్ మీరు ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే లోపే మీ డబ్బులు 4 మంది చేతుల లోపల మారిపోతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ కు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అక్కడ. ఇంతకుముందు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, మనం ప్రీ కరోనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ గోల్డెన్ పీరియడ్ 1 డే వరకు ఉండేది, దాని తర్వాత అది తగ్గేసి 4 అవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్స్ అంటే మీరు రియలైజ్ అయ్యేంత లోపు మీతో ఒక సైబర్ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి అప్పటికే అది 2-3 బ్యాంకులు చేయి దాటిపోతుంది. సో దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ కి కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాడుతున్నారు, అండ్ దే ఆర్ ఎంపవర్డ్ టు డూ ఇట్. కానీ ఒకసారి అది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వచ్చేది ఇబ్బందులు.

0: ఏంటంటే డబ్బులు రికవరీ చేయడం అనేది చాలా ఇబ్బందికరం. నేను చూసే కేసెస్ లోపల 2-3 అకౌంట్స్ కి మారిపోతుంది. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, 3-4 డిఫరెంట్ అకౌంట్స్ కి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని L1, L2, L3, L1, L2, L3 అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. L3 అకౌంట్ కి వెళ్లేంత వరకు డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అక్కడ. సో విత్డ్రా అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్ గా పోలీస్ అక్కడికి వెళ్లి వెరిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జూరిస్డిక్షనల్ ఇష్యూస్ అనేవి పోలీస్ వాళ్ళకు అందరికీ వర్తిస్తాయి,
1: కాంప్లికేట్ అవుతుంది.
0: అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇబ్బందులు అనేది డబ్బుల రికవర్ లోపల ఇబ్బందులు అనేది మెయిన్ గా ఇక్కడే అవుతుంది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
0: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యం. అవేర్నెస్ 2 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ గా. ఒకటి లేదు అనుకుంటే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఎలాంటి వెబ్సైట్స్ ని మనం ఓపెన్ చేయాలి లేదు, ఇదంతా ఒకటి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన అవేర్నెస్ ఏంటంటే రెగ్యులర్ గా కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లోపల కూడా ఎన్నో సైబర్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ హై లెవెల్ సైబర్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన వల్ల కాని విషయాలు ఇలాంటివి. సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి.
1: కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: ఎస్,
1: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గోల్డెన్ పీరియడ్ ఒక 1 డేలో గనక మనం కంప్లైంట్ చేస్తే కొద్దో గొప్ప బ్యాంక్ ట్రాన్సాక్షన్ పైన ఇన్వెస్టిగేషన్ చేసి అమౌంట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపే ప్రయత్నం అని ఉండేది. బట్ ప్రస్తుతం ఉండే పెరుగుతున్న డిజిటలైజేషన్, మానిటరీ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్ వల్ల క్షణాల్లో డబ్బులు చేయి మారిపోతుంది. అది ఎక్కడ పోతుందో దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఇలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్సే కాకుండా సైబర్ క్రైమ్స్ లో ఇంకేమైనా, అంటే హ్యాకింగ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా
0: సార్? సైబర్ క్రైమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య లోపల వాటి లోపల మాల్వేర్ ని ఇన్స్టాల్ చేసి పంపించే ఎస్ఎంఎస్, అంటే వైరల్ అయ్యే మెసేజెస్ ఉన్నాయనుకోండి, మనం చూడడానికి అదొక సింపుల్ కామెడీ క్లిప్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపల మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించడము, లేదు అనుకుంటే గవర్నమెంట్ పేరు పైన మనము చూసేసి వాళ్ళది సమ్ సర్క్యులర్ ఉంది, జియో వచ్చింది అని చెప్పేసి ఫ్రాడ్ గా పంపించడము. రీసెంట్ గా నేను పర్సనల్ గా చూసిన దాంట్ లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు, ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లోపల ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వగానే మనకు మాల్వేర్ బట్టి దాంట్ లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్నిట్ల లోపల మాల్వేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, మన గ్రూప్ లోపల వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అందరికీ మెసేజ్లు పోతాయి, నేను కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, స్టక్ అయి ఉన్నాను ఇక్కడ, అర్జెంటుగా ఒక 8,000 అవసరం ఉంది, 10,000 అవసరం ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో నేను రిటర్న్ పంపించేస్తాను అని చెప్పేసి, అంటే అది అఫీషియల్ పర్సనల్ అకౌంటే హ్యాక్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజెస్ పోతూ ఉంటాయి, అది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని మాల్వేర్స్ల లోపల మన ఓటీపీస్ ని అది తీసుకునే, వాళ్లకు డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓటీపీస్ జనరల్ గా 4 డిజిట్ 6 డిజిట్ కానీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అది వాళ్ళ దగ్గరికి రిటర్న్ వెళ్తుంది. సో మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మెసేజెస్ ని ఎవరైతే మాల్వేర్ డెలివరీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటివి చాలా సాఫిస్టికేటెడ్వి. ప్రత్యామ్నాయం ఏంటి అంటే, ఈ విషయం మనకు తెలియగానే ఫోన్ ని మనము ఏరోప్లేన్ మోడ్ లోపల పెట్టేసి సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకోవడము, ఆ ఫోన్ ని టోటల్ గా రీసెట్ చేసేసి కరెక్ట్ గా మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ మనకు ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది. సో ఇదంతా జరగడానికి కారణాలకి మెయిన్ గా 2-3 విషయాలు ఏంటి, మనము ఎలాంటి వెబ్సైట్స్ ని ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఫోన్ కానీ టాబ్లెట్ కంప్యూటర్ ని కానీ రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల లోపల మాక్సిమం ఏవైతే వల్నరబిలిటీస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల, అవన్నీ తగ్గుతాయి దాంట్లో. థర్డ్ థింగ్ మనము ఏంటంటే, ఎవరన్నా పంపించిన మెసేజెస్ ని మనం మన కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇన్స్టాల్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. సో ఇవన్నిట్ల లోపల నేను చెప్తున్నట్టు కామన్ సెన్స్, మినిమల్ సైబర్ అవేర్నెస్ ఉందనుకోండి 80-90% విషయాలన్నీ తగ్గుతాయి.
1: అడ్వకేట్ అనంత్ గారు, సామాన్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, గృహిణులు అంటే పెద్దగా లిటరసీ లేని వాళ్ళు, అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటారు, అలాగే వ్యవసాయదారులు, ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని జీవనంగా సాగించే వాళ్ళు, వీళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో 4 డబ్బులు పెట్టేసి ఈఎంఐలో తీసేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అని అనుకుంటుంటారు.
0: అవును సార్.
1: గతంలో ఉండే బటన్ల ఫోన్లలో ఇంత సమస్య వచ్చింది.

0: వచ్చేది కాదు. కానీ
1: అవునండి.
0: ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్కి లింక్ అయిపోయి ఏ సైట్స్ని ఆశపడి చూసినా, ఏ సైట్స్ని మమ్మల్ని డైరెక్ట్ చేసినా, ఈ ముఖ్యంగా మీరన్నా ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయగానే ఫోను, అకౌంటు, డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ హ్యాక్ అయిపోతున్నాయి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి.
1: అవును సార్,
0: అది ఎలా ఉంటుందంటారు
1: సార్ అందుకే ముందు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్ సేల్స్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్ మోడ్ లోపల ఎడ్యుకేషన్ కావడం, కానీ దాన్ని ఒక శానిటైజ్డ్ వే లోపల చేయాలి అని చెప్పేసి ఇంతవరకు ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము ఇప్పుడు మన ఇంట్లోపల చాలా మంది ఫ్యామిలీస్ లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళ కిచెన్లోకి వచ్చినప్పుడు తల్లులు చెప్తారు ఇది కత్తి కట్ అవుతుంది వద్దు ముట్టుకోవద్దు, గిన్నెలు వేడిగా ఉంటాయి ముట్టుకోవద్దు అని చెప్పేసి. కానీ ఫోన్ ఇచ్చే ముందు ఎవరు ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు?
0: ఒక విధంగా చూస్తే ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినబెడుతుంటారండి.
1: మీరు చెప్తుంది కరెక్ట్. దాని వల్ల లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్ గా నెక్ స్పైన్ ఫింగర్స్ ఐస్ ఓకే ఐ డ్రైనెస్ ఇవన్నీ బేసిక్ గా స్టార్ట్ అయ్యే డిఫార్మాలిటీస్ పిల్లల లోపల కంపల్సరీగా జరుగుతుంది. సో మనం ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల సమస్యలు ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నాయి.
0: ముఖ్యంగా కొన్ని విషయాలు గమనిస్తుంటాము అనంతకృష్ణ గారు, అడాల్సెన్స్ లోకి వచ్చే యువత వాళ్ళకి విపరీతమైన అంటే కొన్ని రకరకాల సైట్స్ వాళ్ళని ఆకర్షితులను చేస్తూ అందులో మీరు డబ్బులు పెడితే మీకు ఇలా మాట్లాడతారు, డబ్బులు పెడితే ఈ వస్తువులు వస్తాయి, మీరు ఇలా కావచ్చు అని కొంచెం వాళ్ళని లోపల ఒక ప్రేరేపణ కలిగించి వాళ్ళతో ఆ సైట్స్ని విజిట్ చేసే విధంగా చేస్తుంటారు. వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి
1: సార్? ఫస్ట్ థింగ్ స్కూల్ లోపల డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దానికి మార్కులు ఇచ్చి పాస్ చేయడానికి ఉండాలి. ఫ్యామిలీ లోపల ఫోన్ వాడడం తగ్గించారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ అవాయిడ్ చేయండి, మీరు కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకొక విషయము ఏంటంటే సార్, ఈ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎన్నోసార్లు మన కెమెరా మన వాయిస్ ఆటోమేటిక్గా హ్యాక్ చేసిన వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఫోన్ని మనం మీరు బెడ్రూమ్లోకి వాష్రూమ్లోకి ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారనుకోండి అక్కడ కూడా రికార్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీ ప్రైవసీకి అది ఒక ఉల్లంఘన లాగా అవుతుంది. బట్ ఇది వాలంటరీగా మీరు చేస్తున్నారు కాబట్టి దానికి యాక్షన్ ఎలా తీసుకోగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇలాంటి వాటిని మనం ముందు తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల అండ్ అది ఎక్కడి నుంచి ఫోన్ హ్యాక్ అవుతుంది తెలియకపోవడం వల్ల అలాంటి ఇన్వెస్టిగేషన్స్ దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఏది ఉన్నా కూడా డిజిటల్ హైజీన్ అనేది మనం స్కూల్ లోపల స్టార్ట్ చేసి ఓకే మనం పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం సార్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనము ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నామో అలాంటిదే వాళ్ళకు పెట్టడం వల్ల పర్సనల్గా యూజ్ చేయాలి, ఆఫీస్ లోపల అలానే యూజ్ చేయాలి ఓకే చేయడం వల్ల లోపల ఇలాంటి సమస్యలు అనేది ఒక అంతవరకు ఒక పెద్ద మోతాదున దాన్ని తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
0: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
1: తప్పకుండా.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ అనంతకృష్ణ గారు. నమస్కారం అండి.
1: థాంక్యూ.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1

0: 50కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు నాగుల చవితి ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన పరశురామ్ గీతం విందాం. సంగీతం ఆర్ సుదర్శనం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పూజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన దాశరథి గీతం విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. తర్వాత సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన శ్రీ మంగు పండిత గీతం విన్నాం. సంగీతం కెవి మహాదేవన్.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
0: ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. ఇండియా మార్క్స్ 10th anniversary of surgical strikes on

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి డి వర్ధిని గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొండుతాయ్ కుల్కర్ణి గారి గాత్రం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం శ్రీ శ్రీధర్ హాత్యే, హార్మోనియంపై శ్రీ ఉధవ్ రానాడే, సారంగీపై శ్రీ అనంత్ కుంతే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఈ ప్రసారంలో 11:30 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక విధానం ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్కు భారత్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలపై 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ను ఒక చారిత్రాత్మక మైలురాయిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల

అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకుగాను ఫారం 18 నింపాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పథకం ఇందిరమ్మ బీమాను నవంబర్ 19 ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిన్న పలు అభివృద్ధి పథకాల ప్రారంభం, పరిశీలన అనంతరం చింతకాని మండలం నాగులవంచలో బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఆగస్టు వరదల నుంచి కోలుకోకముందే మళ్లీ నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉత్తరాఖండ్, దక్షిణ అంతర్గత కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారత్లోని ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి డాన్స్ మాస్టర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన రాజశ్రీ గీతం. సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:10 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమ సినీ గీతాలు వింటారు. బాబీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన శక్తి గీతం వింటారు. సంగీతం మణిశర్మ,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మరిన్ని చిత్ర గీతాలు 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పక వినగలరు. ఆకాశవాణి సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశం షహీదే ఆజాం భగత్ సింగ్ 119వ జయంతిని జరుపుకుంటోంది. 1907లో ఇదే రోజున ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. విప్లవకారుల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ 7 తోబుట్టువులలో 2వ వారు. ఆయన్ని ప్రేమగా భగన్వాలా అని పిలిచేవారు. రాజ్గురు సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఆయన తన పేరుకు సాధకత చేకూర్చారు. పర్యాటక రంగం కోసం ఒక జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాన్ని నిర్మించేందుకు కేంద్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒక ఉమ్మడి డిజిటల్ వేదికపై విస్తృత శ్రేణి ఉత్పత్తులు సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. భారత్ తన నిరంతర మానవతా సహాయంలో భాగంగా కాబూల్లోని ఒక ప్రభుత్వ

ఆసుపత్రికి ప్రాణరక్షక మందులు, వైద్య సామాగ్రిని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 3:11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10:03. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ప్రియురాలు పిలిచింది ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఏఎం రత్నం శివగణేష్ గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతం, గానం కవితాకృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్, చిత్రం చూడాలని ఉంది.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 11:03 హిందీ కార్యక్రమంలో ఆవాజ్ కా ఓ చెహరా, షురూ కా సఫర్నామా లతా మంగేష్కర్ రూపకం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొండుతాయి కుల్కర్ణి గారి గాత్రం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో అమ్మ తిరుగుబాటు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక ప్రసారమవుతుంది. నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం కథ ఉగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్యా బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30. 6:50 వానాకాలంలో కందిపంట సాగు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. స్వర్ణలత

0: 3240852 2324-0853. ఇప్పుడు చెప్పిన ఈ నంబర్లకు కాల్ చేసి సమాధానాలు నేరుగా పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పసివి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభీమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సయ్యద్ అబీద్ హుసేన్. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. రాత్రి 8:03 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో నషాముక్త్ భారత్ ఈ అంశం గురించి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.
1: ప్రతి యాడ్ పై పొందండి 1 కాదు 2 యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
0: చిత్రసీమలో మీరు వింటున్నారు ప్రాణం చిత్రం కోసం సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన శ్రీహర్ష గీతం, సంగీతం కమలాకర్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

చిత్రసీమలో మీరు వింటున్నారు దేవరాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం శ్రీలేఖ పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్నారు జులై చిత్రం కోసం అద్నాన్ సామీ పాడిన డిఎస్పి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మురారే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన శుద్ధాల అశోక్ తేజ గీతం విన్నారు. సంగీతం మణిశర్మ. నిలయంలో సమయం 10:46 దాటి 8 సెకండ్లు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

మురిపించుకోక ముత్యమంత ముద్దే పెట్టు, పరిగెట్టుతున్న పల్స్ రేటు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపుతోటి

బొమ్మరిల్లు ఈ చిత్రం కోసం సిద్ధార్థ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్ఫూర్తి, సామాజిక భాగస్వామ్యం, జాతీయ నిబద్దతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజలు ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్

వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

और फिर आया 1949 फिल्म महल और गाना

0: इस फिल्म का संगीत लक्ष्मीकांत प्यारेलाल का था और फिल्म के संगीत ने फिल्म फेयर सर्वश्रेष्ठ संगीत निर्देशक का पुरस्कार जीता। यहाँ एक महत्वपूर्ण अंतर भी है, लता जी को इस गीत के लिए सर्वश्रेष्ठ महिला पार्श्व गायिका के रूप में पुरस्कार तो नहीं मिला, लेकिन ये गीत खुद उनकी सबसे पहचान वाली रिकॉर्डिंग्स में से एक बन गया।
1: अब 1980 का दशक लता जी के करियर का एक और दौर,
0: सिनेमा बदल रहा था।
2: లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా హిందీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణకుమారి తర్వాత జయదీప్ గారు ఇద్దరు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య సందేశం విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి కులకర్ణి గారి గాత్ర కచేరి విందాం.

హలో, అందరికి నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శిశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ద రియల్ హీరో అండ్ ద లైఫ్ సేవర్. అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ రోజున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రత్యేకమైన రోజు, అలాగే మన జీవితాలకు అత్యంత ముఖ్యమైన పాఠాలు నేర్పే రోజు కూడా. అండ్ ఈ రోజుకు రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి మన దేశపు అసలైన యూత్ ఐకాన్ భగత్ సింగ్ జయంతి, రెండవది ఒక చిన్న నిర్లక్ష్యంతో ప్రాణాలు పోకుండా కాపాడే ప్రపంచ రేబీస్ దినోత్సవం. సో ముందుగా మన హీరో భగత్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా భగత్ సింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది మీసాలు తిప్పిన ఫోటో, జైలు గోడలు, ఇంక్విలాల్ జిందాబాద్ అనే నినాదం. కానీ అంతకంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆయన మనలాంటి ఒక 23 ఏళ్ల యువకుడు అని. ఈ రోజుల్లో మనం 23 ఏళ్ల వయసులో కాలేజీ బంక్ కొట్టాలా, ఏమూకి వెళ్ళాలి, ఇన్స్టాలో ఎన్ని లైక్స్ వచ్చాయి అని కొందరు, అండ్ ఇంకొందరు కెరియర్ కుటుంబ బాధ్యతలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కానీ భగత్ సింగ్ అదే 23 ఏళ్ల వయసులో దేశం కోసం, సమాజంలో మార్పు కోసం నిలబడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యానికే నిద్ర లేకుండా చేశారు. ఎలా అనుకుంటున్నారు? కేవలం గన్స్ వల్ల కాదు, ఆయన చదివిన పుస్తకాల వల్ల. జైల్లో ఉన్నప్పుడు కూడా ఉరితీసే చివరి క్షణం వరకు ఆయన లెనిన్ రాసిన పుస్తకం చదువుతూనే ఉన్నారట. గాడ్ వచ్చి ఉరి సమయం అయింది అని అన్నప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఆగు, ఒక విప్లవకారుడు ఇంకో విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు అని అన్నారట. అలాంటి ఆయన ఒక గొప్ప మాట కూడా చెప్పారు. వ్యక్తులను చంపడం సులభం, కానీ వారి ఆలోచనలను ఎవ్వరూ చంపలేరు అని. సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం దేశం కోసం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మన జీవితంలో కొన్ని బానిసత్వాలు ఉన్నాయి. అవే సోషల్ మీడియా వ్యసనాలు, చెడు సావాసాలు, నిరాశ. ముఖ్యంగా

0: ప్రశ్నించే గుణం లేకపోవడం ఇలాంటివన్నమాట. వీటి నుంచి బయటపడటమే మనం భగత్ సింగ్ ఇచ్చే పెద్ద సెల్యూట్. సో మై డియర్ యంగ్స్టర్స్, చదువుకోండి, లాజిక్తో ప్రశ్నించండి, మీ కెరియర్ను బలంగా నిర్మించుకోండి, అదే అసలైన విప్లవం.
1: జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

0: వాహ్వా వాహ్వా, నిజంగా ఇలాంటి పాటలు వింటే ప్రాణం లేచొస్తుంది. సో ఇప్పుడు మనం రెండో అంశం గురించి మాట్లాడుకుందాం, అదే వరల్డ్ రెబీస్ డే. ఈ వ్యాక్సిన్ను కనుగొన్న ప్రముఖ సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుతారు. మన యూత్లో చాలామంది పెట్ లవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కుక్క పిల్లల రీల్స్ చూసి మురిసిపోతూ ఉంటారు. రోడ్లపై కనిపించే వీధి కుక్కలకు బిస్కెట్లు వేస్తూ ఉంటారు. జంతువులను ప్రేమించడం చాలా గొప్ప విషయం, కానీ దాంతోపాటే సమాజంలో బాధ్యత కూడా ఉండాలి. ఇప్పటి రోజుల్లో రెబీస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం ఉంది. అదేంటంటే, రెబీస్ వ్యాధి లక్షణాలు ఒక్కసారి బయటపడితే దానికి ప్రపంచంలో ఏ వైద్యంలోనూ చికిత్స లేదు, 100% మరణం ఖాయం. కానీ అదే సమయంలో సకాలంలో ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇది 100% నివారించదగినది. కాబట్టి మన యూత్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 4 గోల్డెన్ రూల్స్ ఇవి. ఫస్ట్, మీ ఇంట్లో కుక్క లేదా పిల్లి ఉంటే వాటికి ప్రతి సంవత్సరం తప్పకుండా యాంటీ రెబీస్ వ్యాక్సిన్ వేయించండి. అది వాటికే కాదు, మీ కుటుంబ రక్షణకు ఎంతో ముఖ్యం. ఇంకా సెకండ్, కుక్క లేదా పిల్లి కరిచినా లేక గోళ్లతో గీకినా చాలామంది పసుపు, కారం, కాఫీ పొడి, సున్నం ఇలాంటివి పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడు కూడా ఏదైనా జంతువు కరిచినా లేదా రక్తం వచ్చేలా గీగిరినా వెంటనే రన్నింగ్ వాటర్, కులాయి నీళ్ల కింద ఆ గాయాన్ని పెట్టి సబ్బుతో కనీసం 15 నిమిషాల పాటు రుద్ది కడగాలి. ఇది వైరస్ లోపలికి వెళ్లకుండా 80% నిరోధిస్తుందట. అంతేకాని రక్తం రాలేదు కదా, చిన్న గీరిడే కదా అని లైట్ తీసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహాతో టీకాలు, అంటే 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 28 రోజుల షెడ్యూల్ ప్రకారం వేయించుకోండి. అండ్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి, కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ రెండు అంశాలను ఒక్కసారి కలిపి చూడండి. ఒకవైపు భగత్ సింగ్ నేర్పిన సామాజిక బాధ్యత, విజ్ఞానం, ఇంకోవైపు రెబీస్ డే నేర్పిన అప్రమత్తత, ఆరోగ్య స్పృహ. ఈ రెండిటికీ మూలం ఒక్కటే, అవేర్నెస్. అంటే ఒక మూఢనమ్మకం వచ్చినా, ఒక తప్పుడు ఆలోచన వచ్చినా జ్ఞానంతో మాత్రమే దాన్ని ఎదుర్కోగలము అని. ఈరోజు నుంచి మనం యూత్గా ఒక నిర్ణయం తీసుకుందామా? భగత్ సింగ్ను కేవలం ఒక రోజు ఫోటో డీపీలుగానో, వాట్సాప్ డీపీలుగానో, ఇన్స్టా స్టేటస్లోనూ మాత్రమే కాకుండా ఆయనలాగా పుస్తకాలు చదవడం, లాజికల్గా ఆలోచించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కెరియర్పై దృష్టి పెట్టడం వంటివి అలవర్చుకుందాం. అలాగే మన వీధిలో ఎవరైనా కుక్క కాటుకు గురై నిర్లక్ష్యంగా ఉంటే వారిని బలవంతంగా అయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత మనం కొంత అయినా తీసుకుందాం. పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ వేయించడంలో చొరవ చూపిద్దాం, సరేనా? ఎందుకంటే బలమైన ఆలోచనలు ఉన్న యువతనే దేశానికి బలం. సో సేఫ్గా ఉండండి, తెలివిగా ఆలోచించండి, బాధ్యతగా జీవించండి. ఏమంటారు?

సో విన్నారు కదండి, ఈరోజు ఒక బగ్గ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం, అలాగే మన భగత్ సింగ్ హీరో గురించి కూడా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ మరో మంచి టాపిక్తో నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే సో టైం అయిపోవచ్చింది కాబట్టి. మళ్ళీ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ.

0: ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు నేషనల్ న్యూస్ వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి

మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు మహిళలకు అందించే ఆర్థిక సహాయమున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకితభావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన ఆత్మనిర్భర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల U-78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధాని

0: మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్ లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు మరొక్క మారు గుర్తు చేస్తూ ఉన్నాం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతుల సందేహాలకు సమాధానాలు తెలియచేయబోతున్నారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0402-24-08523-24-08523. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఈ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకాశవాణి సమయం 1:10 వస్తుంది. ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. వార్తల్లోని వివరాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.
2: అన్న మాట ప్రకారం నిరుద్యోగ యువతలు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంది. ఆడబిడ్డల్ని కోటేషన్లు చేసే దాంట్లో ఈ గడిచిన 30 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళ గ్రూపులకి 0 వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం, సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం, భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం.
1: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్

గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలీప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని ఏర్పాట్లు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ చేసింది 1,272 ఎకరాలేనని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుచుకుళ్ల రాజేష్రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్దతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. స్ట్రాంగర్ టుగెదర్ అంటే కలిసికట్టుగా బలంగా అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. రేబీస్ నిర్మూలన అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని ఇది చాటి చెబుతోంది. రేబీస్ టీకా కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతి రోజైన ఈ తేదీని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ప్రపంచ దినోత్సవంగా 2007 నుంచి జరుపుతోంది. ఏటా సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారు. కుక్కలకు టీకాలు వేయించడం, కరిచిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తులం బంగారం హామీ ఇచ్చి 3 ఏళ్లైనా ఒక్కరికీ ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. పెంచకలపేట మండలం కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామ్చందర్తో కలిసి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో 5 గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులు

అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు గన్ని సంచులు సిద్దం చేసుకోవాలని సూచించారు.

0: సి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఏసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో అమ్మ తిరుగుబాటు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక వింటారు.
1: అమ్మ తిరుగుబాటు. రఘు అంత్యక్రియలు ముగిసి వారం రోజులు కూడా కాలేదు. కాని అతను చనిపోయిన 2 రోజులకే కవిత జీవితంపై అందరికీ అధికారం ఉన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కవిత వయస్సు 68 సంవత్సరాలు. అహ్మదాబాద్లో పెద్ద ఇంట్లో భర్తతో కలిసి 46 సంవత్సరాలు గడిపింది. ఇద్దరు పిల్లలు, 4 మనవళ్లు. జీవితం అంతా కుటుంబం కోసం అంకితం చేసింది. తండ్రి అంత్యక్రియలు అయ్యాక ఆమె కొడుకు తనీష్, కూతురు రవళి ఒక పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. అమ్మ, 2 నెలలు నా దగ్గర ఉంటుంది, తర్వాత నీ దగ్గరకు పంపిస్తాం అన్నాడు తనీష్. లేదు, నాకు పిల్లల పరీక్షలున్నాయి, అమ్మని తనింట్లో ఉంచితేనే మంచిది. మా పిల్లల్ని ట్యూషన్ నుంచి అక్కడికే తీసుకురావచ్చు నేను, వాళ్ల భోజనాలు అవి తను చూసుకుంటుంది అంది రవళి. వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాని ఒక్కసారి కూడా అమ్మా ఎలా ఉన్నావు, నాన్న లేకపోయినా నీకు మేమున్నాం అని అనలేదు. కవిత ఇవన్నీ నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. 3 నెలల క్రితం రఘు తనతో అన్న మాటలు అతని ఉత్తరం గుర్తుకొచ్చాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు ఆమె పేపర్లో ఒక క్రూజ్ ప్రకటన చూస్తూ ఉండగా రఘు నవ్వుతూ అన్నాడు, కవి ఓసారి వెళ్ళిరా, పిల్లలు నిన్ను ఉచిత పని మనిషిగా మార్చేలోపు ప్రపంచం అంతా చూడు అన్నాడు. ఆమె చిరుకోపంతో అలాంటి మాటలే వద్దన్నాను అంది. కానీ రఘు మాత్రం, నేను నిజంగానే అంటున్నాను, వెళ్ళు తప్పకుండా, నాకు నువ్వు మాటివ్వు అన్నాడు. ఆమె అయిష్టంగానే మాటిచ్చింది. రఘు పోయాక ఆ ప్రయాణాన్ని వద్దనుకుంది. కానీ పిల్లల ప్రవర్తన చూశాక ఆమె నిర్ణయం మారింది. అమెరికాలో ఉన్న తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఒక క్రూజ్ వెళ్ళాలి అని, అలాగే తర్వాత తనలాగే ఒంటరి జీవితం గడుపుతున్న స్నేహితురాల దగ్గర కొన్నాళ్ళు ఉండాలని వెళ్లడానికి టికెట్ కొనుక్కుంది. చిన్నప్పటి నుండి పత్రికలో మాత్రమే చూసిన దేశం అమెరికా, అలాగే తన చిన్నప్పటి కల క్రూజ్ ప్రయాణం. ఆ టికెట్ గురించి రఘుకి తెలుసు. భర్త పోయిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు తనిష్క్ కొన్ని ఫైళ్లు తీసుకొచ్చాడు. అమ్మా, ఇంటి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్ తాళాలు అన్నీ ఒకసారి నాకు చూపిస్తావా అన్నాడు. తండ్రి చనిపోయి 5 రోజులు మాత్రమే అయింది. ఇంతలోపలే అతనికి ఆస్తి గురించి బాధ. మరుసటి రోజు తనిష్క్, అతని భార్య రియా ఇద్దరు ఓ చిన్న కుక్కపిల్లల్ని తీసుకొని వచ్చారు. పిల్లల కోసం కొన్నాం అంది కోడలు రియా. తల తిప్పి చూసింది కవిత. ఆ పిల్లలు మొబైల్ ఫోన్లలో మునిగిపోయి ఉన్నారు. ఎక్కడా కుక్కల మీద ఆసక్తి ఉన్నట్టు కనపడలేదు. తనిష్కు లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు, అమ్మా ఇప్పుడు నాన్న కూడా లేరు కదా, నీ కాలక్షేపంగా ఉంటుందని ఈ కుక్కల్ని తెచ్చాను. మేము బయటికెళ్తే ఎలాగో ఈ కుక్కల్ని నువ్వు చూసుకుంటావు కదా, నీకు కూడా తోడుగా ఉన్నట్టుంటుంది అన్నాడు. కవిత గుండెల్లో ఏదో బాధ. అతను, అమ్మా నువ్వు ఒంటరిగా ఉండగలవా, లేకపోతే నువ్వు చూసుకుంటావా, చూసుకోగలవా, ఇవేమీ అడగలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు, నువ్వు చూసుకోవాలి అని ఒక రకంగా ఆజ్ఞాపించాడు. వీడియో కాల్లో ఉన్న రవళి కూడా, అమ్మ ఖాళీగా ఉండడం కూడా మంచిది కాదులే, ఏదో పనుండాలిగా అంది. కవిత చిరునవ్వుతో సరే అంది. ఆ నవ్వు వెనక

0: ఆమె మనస్సు ఎవరికీ అర్థం కాలేదు, కాదు కూడా. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కవిత తన గదిలోకెళ్ళింది. రఘు ఫోటో ముందు కాసేపు నిలబడి చూసింది. డ్రాయర్ తెరిచి చూసింది. అందులో పాస్పోర్టు, క్రూజ్ టికెట్టు, విదేశీ కరెన్సీ, ప్రయాణ భీమా, కొత్త బట్టలు, రఘు రాసిన ఒక ఉత్తరం ఉన్నాయి. ఆమె మళ్లీ ఆ ఉత్తరం చదివింది. కవి, వాళ్లు నీ సమయాన్ని పంచుకోవడం మొదలుపెట్టి నీ మనసును కూడా పంచుకునేలోపు అక్కడి నుండి వెళ్ళిపో. ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి. కాని ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, స్వేచ్ఛకు ముందు వచ్చే ఆనంద బాష్పాలు. రెండు సూట్ కేసులు సర్దుకుంది. అవసరమైన మందులు, కొన్ని బట్టలు, తల్లి ఇచ్చిన వెండి గణపతి విగ్రహం, రఘు దాచిన అత్యవసర డబ్బు తీసుకుంది. ఉదయం 4 గంటలకి ఇంటి నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది. వాచ్మెన్ మహేష్కి ఒక కవర్ ఇచ్చింది. తనిష్క్ వచ్చినప్పుడు ఇదివ్వు అంది. ఎక్కడికి వెళ్తున్నారు కవితాబేన్ అని అడిగాడు మహేష్. ఆమె నవ్వింది. బతకడానికి అంది. అర్థం కాక అయోమయంగా చూశాడు మహేష్. ఉదయం 5:30 గంటలకి ముంబై ఇంటర్నేషనల్ టెర్మినల్కి చేరుకుంది. స్వేచ్ఛాగాలి ఆమె ముఖాన్ని తాకింది. అనేక సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆమె ఎవరికీ టీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి అవసరాల కోసం పరుగులు తీయాల్సిన పని లేదు. అప్పుడే చేతిలోని మొబైల్ ఫోన్ మోగింది. తనిష్క్. ఆమె ఎత్తలేదు. మళ్లీ రవళి కాల్ చేసింది. ఆమె స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది. అమ్మా, ఎక్కడున్నావు? కుక్కలు గోలు పెడుతున్నాయి అని ఆ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు. ఒక్కసారి చూడు వెళ్ళి. కవిత ఆకాశం వైపు చూసింది. మరో మెసేజ్, మేము ఫ్లైట్ మిస్ అవుతాం. రవళి పంపింది మళ్ళీ ఇంకో మెసేజ్. అమ్మా, ఇలా చిన్నపిల్లలా ప్రవర్తించకు. నాన్న చనిపోయి వారం కూడా కాలేదు, జనాలు ఏమనుకుంటారు? కవిత ఒకటే మాట టైప్ చేసింది. అనుకోనివ్వు అంతే. ఫోను స్విచ్ ఆఫ్ చేసింది. బోర్డింగ్కి కొంతసేపటి ముందు తను నిన్న ఫోన్ చేసి రమ్మన్న వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. అతను వారి కుటుంబ న్యాయవాది ప్రశాంత్. అంటే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? కొద్దిగా ఆశ్చర్యపోతూ అని మళ్లీ తనే, తనిష్కు నిన్న నా ఆఫీస్కు వచ్చాడు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు? ప్రశాంత్ కొన్ని కాగితాలు చూపించాడు. మీ భర్త మరణం తర్వాత మీరు మానసికంగా అస్థిరంగా ఉన్నారని నిరూపిస్తే మీ ఇంటి మీద హక్కులు పిల్లలకి దక్కుతుందా అని అడిగాడు. కవిత నిశ్శబ్దంగా ఆ కాగితాలు చూసింది. తనిష్క్ సంతకం స్పష్టంగా కనిపించింది. ప్రశాంత్ మరో కాగితం తీసిచ్చాడు. అది అత్యవసర సంరక్షణ హక్కుల కోసం సిద్ధం చేసిన పిటిషన్. తన సొంత పిల్లలు తన్ని పిచ్చిదానిగా ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఆమెకు కోపం రాలేదు, బాధ కూడా లేదు, కేవలం స్పష్టత వచ్చింది. ఆంటీ, మీరు చెప్తే నేను దీన్ని ఆపగలను అన్నాడు ప్రశాంత్. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు మళ్లీ కవిత మొహంలోకి చూస్తూ. కవిత ఎదురుగా కనిపిస్తున్న పెద్ద విమానం వంక చూసింది. తర్వాత రఘు రాసిన ఉత్తరంలో మాటలు మరోసారి గుర్తు తెచ్చుకుంది. రెండో వీలునామాని ఈరోజే తయారు చేయండి అంది ఒక స్థిర నిర్ణయంతో. ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు. మళ్లీ మారుస్తారా మీ వీలునామా? ఆమె ధైర్యంగా నవ్వింది. అవును, ఎందుకంటే 6 నెలల క్రితం రఘు కవిత కలిసి కొత్త వీలునామా తయారు చేశారు. పిల్లలు తమ తల్లిని కేవలం పనిమనిషిగా చూస్తున్నారని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. అందుకే ఆస్తిలో పెద్ద భాగం వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, సేవా కార్యక్రమాలకి దానం చేశారు. కవితకి జీవితాంతం స్వతంత్రంగా జీవించేందుకు సరిపడా నిధులు ఏర్పాటు చేశారు. పిల్లలకి మాత్రం వారి ప్రవర్తనకు తగినంత మాత్రమే వదిలారు. విమానంలో అడుగు పెడుతున్నప్పుడు కవిత ఫోన్లో చివరి మెసేజ్ కనిపించింది. అమ్మా, వెంటనే తలుపుతీ, లేదంటే పగలగొడతాను. అదే సమయంలో ప్రశాంత్ నుండి తన పిల్లలకు పంపిన మరో మెసేజ్ వచ్చింది. మీ తల్లిదండ్రులు రాసిన వీలునామా చూడ్డానికి వెంటనే నా ఆఫీస్కి రండి. కవిత చిన్నగా నవ్వుకుంది. ఆ చిరునవ్వులో బాధ లేదు, భయం లేదు, కేవలం విముక్తి మాత్రమే ఉంది. తన కొత్త జీవన ప్రయాణం వైపు నడుస్తూ ఆమె మనసులో ఒకే మాట మారుమ్రోగింది. ఎప్పుడైనా నా జీవితం నాదే.
1: మీరింతవరకు అమ్మ తిరుగుబాటు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతాలు.

0: షహీదే ఆజం భగత్ సింగ్ డిజైర్ టు ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగల్ ఇన్ విచ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ అంకల్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ హీ బికేమ్ అ ప్రామినెంట్ రెవల్యూషనరీ హు జాయిన్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ అగేన్స్ బ్రిటిష్ రూల్ అండ్ అడ్వకేటెడ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ షహీదే ఆజం త్రూ నాన్ లీథల్ బాంబ్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ 1929 టు ప్రొటెస్ట్ రిప్రెసివ్ కొలోనియల్ లాస్ డెలిబరేట్లీ సరెండరింగ్ ఆఫ్టర్వర్డ్స్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రిటిష్ ఇన్ 1931 బికమింగ్ అన్ ఎన్డ్యూరింగ్ సింబల్ ఆఫ్ రెవల్యూషనరీ రెసిస్టెన్స్ అండ్ సాక్రిఫైస్ ఇన్ ద కంట్రీస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ భగత్ సింగ్స్ మార్టిడమ్ సెంట్ అ వేవ్ ఆఫ్ యాంగర్ అండ్ ఇన్స్పిరేషన్ అక్రాస్ ద నేషన్ టర్నింగ్ హిస్ సాక్రిఫైస్ ఇన్ టు అ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ హిస్ కరేజ్ స్టర్డ్ ద యూత్ అండ్ గేవ్ ఫ్రెష్ మొమెంటమ్ టు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ స్ట్రెంథనింగ్ ద రిజాల్వ్ టు బ్రేక్ ద చైన్స్ ఆఫ్ కొలోనియల్ రూల్ అమన్ యాదవ్ ఆకాశవాణి న్యూస్ ఢిల్లీ
1: Pratapgarh in Uttar Pradesh is known for its growing amla industry. Prime Minister Narendra Modi praised the district's contribution to the amla industry in his Mann Ki Baat program. A report.
2: Prime Minister Narendra Modi said that amla has given Pratapgarh a strong identity and this identity is now bringing new opportunities for farmers and women. He said that amla products made by women of Savitri Phule self-help group are reaching new markets under the One District One Product initiative, helping increase their income.
3: आंवले ने प्रतापगढ़ को एक मजबूत पहचान दी है और अब यही पुरानी पहचान यहाँ के किसानों और महिलाओं के लिए नए अवसर लेकर आ रही है वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट यानी ODOP के माध्यम से यहाँ आंवले से जुड़े स्थानीय उद्यमों को बढ़ावा मिला है आज प्रतापगढ़ में आंवला प्रोसेसिंग से जुड़ी करीब 100 यूनिट काम कर रही और इसमें सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं भी बड़ी भूमिका निभा रही है
2: Women involved in amla cultivation and related industries in Pratapgarh have expressed happiness over the Prime Minister's mention. Kamlesh Kumari of the Savitri Phule self-help group thanked the Prime Minister and said that PM's word have encouraged them.
4: प्रधानमंत्री को हम धन्यवाद देते हैं और हम लोग मेहनत किए हैं सावित्री फूले स्वयं सहायता समूह बनाए हैं पहले और आंवला का लड्डू मुरब्बा जूस बर्फी भी यही हमारा प्रोडक्ट बनता है
2: प्रतापगढ़ हैज मोर देन 196 यूनिट्स प्रोड्यूसिंग आंवला बेस्ड प्रोडक्ट्स दीज प्रोडक्ट्स आर बीइंग सप्लाइड टू डिफरेंट पार्ट्स ऑफ द कंट्री एंड आर ऑल्सो बीइंग एक्सपोर्टेड टू सेवरल कंट्रीज ओम अवस्थी आकाशवाणी न्यूज लखनऊ
1: The centre will dispatch teams to Karnataka and Maharashtra to assess the drought situation in the two states. Talking to reporters in New Delhi after the inaugural session of the National Conference on Agriculture for Rabi Campaign 2026, Union Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan said the governments of Maharashtra and Karnataka have declared drought in large parts of their states. At the Asian Games 2026 in Japan, India's Aisha Singh won the silver medal in women's 25-meter pistol individual competition at Aichi, Nagoya today. The 21-year-old shooter won the medal with 38 points to finish second. Indian athlete Pinky Balhara secured the bronze medal in the women's under-78-kilogram kurash event. She won the medal after defeating South Korea's Lim Garum 3-0 in the quarterfinals. Earlier, the Indian men's cricket team has entered the semi-final without even taking the field after its quarterfinal against Afghanistan was abandoned due to inclement weather at Aichi Nagoya in Japan today. Benchmark domestic equity indices witnessed a sharp decline and were trading around 1.3% lower during the afternoon session today. The Sensex tumbled nearly 1,000 points, falling below the 73,000 mark. The Nifty shed 306 points to 22,835 when reports last came in. In the broader market at the National Stock Exchange, the mid-cap 100 index cracked 1.4% and the small-cap 100 index slid 1.6% a short while ago. And now before we end the bulletin, the headlines once again. Supreme Court refuses to stay the center's decision to impose merchant discount rate on UPI transactions. Proposed three-day nationwide bank strike, which was to begin today, deferred. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Nation remembers freedom fighter Shahid Bhagat Singh on his birth anniversary today. Sensex plunges nearly 1,000 points amid surge in crude oil prices. Nifty tanks 306 points. And in Asian Games, India bags silver and bronze medals today in women's 25-meter pistol and under-78-kilogram kurash events. Details of these stories and more log on to our website www.newsonair.gov.in and News on AIR app. With that, we end the Midday News.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు అడిగే ప్రశ్నలకి, సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040, ఫోన్ నెంబర్ 23240852, 23240853. ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఈ సాయంకాలం 7:15 ప్రత్యక్ష ఫోన్

0: కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మాయా మాయా మాయా అంత మాయా ఛాయా ఛాయా ఛాయా అంత ఛాయా.
6: హలో
7: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
6: ఆ చెప్పండి మేడం.
7: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
6: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
8: బాబాయ్,
6: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
8: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
6: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
8: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
6: ఓరి అట్లా చేసిండారా?
8: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
9: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
10: సుప్రభాత వేళ భక్తిభావం.
11: కర్షక జనావళికి తారక మంత్రం.
10: మహిళా లోకానికి ప్రియనేస్తం.
11: యువజనులకై ఉత్తుంగ తరంగం.
10: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
11: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
10: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
12: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
11: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
12: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
10: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
11: అన్ని తానై
10: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
11: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
10: ఆకాశవాణి.
11: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి సమయం 2:59 దాటి 59 సెకండ్లైంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ

ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ డాన్ మాస్ట్ బృందంతో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంతో పాటు భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, ఆరోగ్య రక్షణ, ఆర్థిక సాయం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆయన, పేదలకు సన్నబియ్యం అందించే పథకం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్న ఈ ఆందోళనలో ఏఐసీసీ పిలుపుతో రాష్ట వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను బెదిరిస్తూ విషాన్ని చిమ్ముతోందని, హైదరాబాద్లోని నిరసన ర్యాలీ వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అక్రమంగా అరెస్టు చేస్తూ రాజ్యాంగబద్ద వ్యవస్థలపై దాడులు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 39 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 720 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటిమా. సాయంకాలం ప్రసారాలు ప్రారంభం, సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల జాప్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ జోయా మల్యా బాగ్చి న్యాయ వ్యవస్థపై స్వీయ విమర్శలు చేశారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే ముందు కోర్టుల్లో కేసుల పెండెన్సీని గుర్తించాలని అన్నారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు అమలు కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూపీఐ లావాదేవీలపై 0.4% ఛార్జీల విధింపుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అక్టోబర్15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఛార్జీల విధింపు ప్రాతిపదికను వివరిస్తూ 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎన్పీసీఐలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎలక్షన్ కమిషన్ ఈసీ బీజేపీకి తొత్తుగా మారిందని, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీ తీరుతో ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఎన్నికల నిర్వహణ పూర్తి మానిపులేట్ అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమై పేదల భూములు లాక్కోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూములు ప్రభుత్వానివైతే పోలీసుల పహారా ఎందుకని నిలదీస్తూ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతోందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్టంలో వాయుగుండం వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెహబూబ్ నగర్లలో 35, ఖమ్మంలో 34, హైదరాబాద్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేపాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ తీవ్ర వర్షాలు వరదలు కారణంగా

వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఆసియా క్రీడల్లో 9వ రోజు షూటింగ్లో ఇష్యాసింగ్ రజతం, కురాష్లో పింకీ బల్హార కాంస్యం సాధించారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషాసింగ్ హోరాహోరీ పోరు తర్వాత షూటాఫ్లో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. బాక్సింగ్లో లవ్లీనా సెమిస్ చెరీ పతకం ఖాయం చేయడంతో భారత్ మొత్తం 39 పతకాలకు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో నేలమ్మ సంతాన ఘట్టం కథ, ఒగ్గు కథ 1వ భాగం శ్రీ సింగారపు ఓదయ్యవారి బృందం వినిపిస్తారు.

కొలయేది కొల్లపురి పట్టణం అనేది కొల్లాపురి పట్టణం అనేది రావు రాజారావు ఆదిరెడ్డి, ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ. కొడుకులు లేరు, కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటా. అన్నం లేని వారికి అన్నదానం పెట్టింది, బట్టలు లేని వారికి బట్టలు వంచి పెడుతూ ఉన్నది. మరి కన్న తల్లి నీలమ్మరాను ఎండకున్న వారి

దేశం ఉన్నది కోగులాది కొల్లాపురి నగరము లోపల రాజ్యం ఏలుకున్నాం దేశం ఏలుతున్నామమ్మా. పట్నం మీద ప్రజలే మన కొడుకులు అనుకుందాం, పట్నం మీద ప్రజలు మన బిడ్డలు అనుకుందాం. ఎండి బంగారం ఉన్నది.

కన్నీరా, గోద కన్నీరా, పక్షి కన్నీరా, మానవుని కన్నీరా. ఒక కండారు చూస్తున్నాను, వారి చేతుల వంజనమేచి ఒక అష్టముడి రూపంలో పరిపాలించి చూస్తున్నాడు. జంగమయ్య వంజనము లోపల కొల్లాపురి పట్నం ఉన్నది, కొల్లాపురి పట్నం రాబు రాజరావు గాదిరెడ్డి.

0: ఇంతవరకు నీలమ్మ సంతానం ఘట్టం కథ, ఒగ్గు కథ ఒకటో భాగం శ్రీ సింగారపు ఉదయవారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.in

0: gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, ARO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని రైతు సోదరుల ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేడ్ కోడ్ జత చేసి 23240852, మరొక నెంబరు 23240853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: విద్యార్థులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఇప్పుడు వినండి అతను ఒక్కడే చిత్రం నుండి రంజిత్, సునీత పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45 కావస్తుంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వానాకాలంలో కంది పంట సాగు. ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాలు. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ PMABHIM పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ కొండేటి మాధవి గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:03 ఇంగ్లీష్ టాక్స్ ఈ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ ఈ అంశం గురించి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు 20వ సంచిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 భావన. ఈ కార్యక్రమంలో రాగద్వేషాలు ఈ అంశం గురించి చెరువెల భార్గవ శర్మ గారిచే లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో హరికీర్తనలు. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. వానాకాలంలో కొర్ర పంట సాగు ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై మణి అయ్యార్ గారిచే గాత్రం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజాపాలనలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక

0: ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయి గారిచే భక్తి గీతాలు, 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శోమానా రాయ్ బిశ్వాస్, శ్రీమతి ఫరీద్ ఖనుమ్ గార్లచే గజల్స్, 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతులు గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం, 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గురురాజ్ ప్రమోద్ గారితో పరిచయం, పరిచయకర్త పరిమళ జోషి. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, నీలమ్మ సంతానం ఘట్టం కథ రెండో భాగం శ్రీ సింగారపు ఉదయవారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన రకాలు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ తేజవత్ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఏ ఆకాశవాణి హైదరాబాద్ హై, అబ్ ఆప్ ఫఖరుద్దీన్ కే సాత్ ఇలాఖాయీ ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియాం. డిప్టీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్కా నే BRK భవన్ మే కాంగ్రెస్ కే ఎహతిజాజ్ కి ఖయాదత్ కి. ఎహతిజాజ్ కే దౌరాన్ ఓట్ చోరీ కే ఇల్జామాత్ పర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కే ఇస్తీఫే కా ముతాలిబా కియా. తెలంగాణ బీజేపీ నే నెక్లెస్ రోడ్ పర్ కాంగ్రెస్ కి ర్యాలీ కో సియాసీ దివాలియాపన్ ఔర్ షికస్త్ కే ఖౌఫ్ కి అలామత్ ఖరార్ దేతే హువే ఇస్కి మజమ్మత్ కి. BRS కే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావ్ నే బహదూర్గుడా కే ముతాసిరా కిసానో సే ములాఖాత్ కి ఔర్ ఇల్జామ్ ఆయద్ కియా కే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ మన్సూబే కే లియే గరీబ్ కిసానో కి జమీనే జబర్దస్తి హాసిల్ కర్ రహే హై. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి నే 2026 ఏషియన్ గేమ్స్ మే ఖవాతీన్ కే 25 మీటర్ పిస్టల్ ముఖాబలే మే సిల్వర్ మెడల్ హాసిల్ కర్నే వాలి హైదరాబాద్ కి షూటర్ ఈషా సింగ్ కో ముబారక్బాద్ దీ. ఔర్ ఎల్ నేను కే బాయస్ తెలంగాణ మే దర్జ హరారత్ మామూల్ సే 3 సే 4 డిగ్రీ సెల్సియస్ జ్యాదా రికార్డ్ కియా జా రహా హై, జబ్కే మహకమే మౌసమియాత్ నే ఆయిందా 2 దినో మే దర్జ హరారత్ మే మజీద్ 2 డిగ్రీ సెల్సియస్ ఇజాఫే కి పేష్గోయి కి హై. ఔర్ అబ్ పేష్ హై ఖబరో కి తఫసీల్. హైదరాబాద్ కే నెక్లెస్ రోడ్ పర్ కాంగ్రెస్ ఖాయిదీన్ నే ఎహతిజాజ్ కర్తే హువే SIR కే తహత్ వోటర్ లిస్ట్ కి నజర్సానీ మే ముబయ్యనా ఖామియో పర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కే ఇస్తీఫే కా ముతాలిబా కియా. TPCC సదర్ మహేష్ కుమార్ గౌడ్, వజీర్ పూనమ్ ప్రభాకర్ ఔర్ దానమ్ నాగేందర్ కి ఖయాదత్ మే కాంగ్రెస్ ఖాయిదీన్ నే ఇందిరా గాంధీ కే ముజస్సిమే సే ఎలక్షన్ కమిషన్ కే దఫ్తర్ తక్ ర్యాలీ నికాలీ. ఇస్ దౌరాన్ ఉన్హోనే మర్కజీ హుకుమత్ ఔర్ ఎలక్షన్ కమిషన్ కే ఖిలాఫ్ నారే లగాయే. హైదరాబాద్ KBRK భవన్ మే కాంగ్రెస్ కే ఏక్ బడే ఎహతిజాజ్ కి ఖయాదత్ కర్తే హువే డిప్టీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్కా నే చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కే ఇస్తీఫే కా ముతాలిబా కియా. ఉన్హోనే కహా కే రాహుల్ గాంధీ కి జానిబ్ సే ఓట్ చోరీ కే బారే మే దీ గయీ వార్నింగ్ దురుస్త్ సాబిత్ హువీ హై. ఆయన్ కి ఏక్ కాపీ హాత్ మే లియే భట్టి నే ఏక్ యాదాశ్ పేష్ కి ఔర్ తమామ్ జమ్హూరీ కువ్వతో పర్ జోర్ దియా కే వో షహరియో కే హుకూక్ కే తహఫ్ఫుజ్ కే లియే ముత్తహిద్ హో జాయే. ఎలక్షన్ కమిషన్ కే ఖిలాఫ్ హైదరాబాద్ కే నెక్లెస్ రోడ్ పర్ కాంగ్రెస్ కి ర్యాలీ కి మజమ్మత్ కర్తే హువే బీజేపీ తెలంగాణ కే తర్జుమాన్ NV సుభాష్ నే ఇసే సియాసీ దివాలియాపన్ ఔర్ షికస్త్ కే ఖౌఫ్ కి అక్కాసీ ఖరార్ దియా. ఉన్హోనే ఇల్జామ్ లగాయా కే రేవంత్ రెడ్డి హుకుమత్ అపోజిషన్ కో దబానే కే సాత్ సాత్ ఆయినీ ఇదారో కో ధమ్కియాన్ దే రహీ హై ఔర్ అప్నే ఇంతఖాబీ వాదో కి తక్మీల్ మే నాకామ్ రహీ హై. సాబిక్ రుక్న పార్లమెంట్ ఔర్ బీజేపీ రియాసతీ నాయబ్ సద్ర డాక్టర్ బి నర్సయ్య గౌడ్ నే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కే ఖిలాఫ్ కాంగ్రెస్

0: identified hotspots in Delhi by the 10th of next month, involving relevant stakeholders. Chief Minister Gupta highlighted the need to explore technological solutions to reduce emissions from cremation grounds and promote awareness about electric cremation facilities, including their availability for economically weaker sections. The Delhi government informed that there will be a complete ban on dust-generating demolition activity and outdoor civil construction activity from 1st November to 31st of January. In Nepal, at least 4 people lost their lives and 12 others are missing after an avalanche struck the base camp of Mount Himlung in mountainous Manang district. According to Manang's chief district officer, the bodies of 4 people have been recovered from the site. More than 24 expedition guides and support staff from various expedition companies were believed to have been stationed at the base camp of the 7,126-tall mountain when the avalanche struck the area. India continued its impressive medal-winning run at the Asian Games in Aichi, Nagoya, Japan today. The country added 5 more medals to its tally today, while the Indian men's cricket also advanced to the semi-finals. Athlete Gulveer Singh has won his second silver, finishing the runner-up in the men's 1500-meter event. Gulveer clocked a personal best of 3 minutes 37.92 seconds. Parul Chaudhary has won her second bronze medal. She finished third in the women's 5000-meter event. In shooting, Isha Singh has won the silver in the women's 25-meter pistol individual event. The 21-year-old shooter finished second with a score of 38 points. Athlete Vidya Ramraj has won the bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India has also secured a bronze in Kurash with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of 2 more medals. And news, Justin, the country has reached a significant milestone at the Games, winning its 300th athletics medal in the history of the competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని

బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తుచేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్టపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తుచేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్
సంప్రదాయ వరిసాగును వదిలి పాలీహౌస్

0: రోజుల్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్, ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కుమరయ్య ఆధ్వర్యంలో గుండె పనితీరును విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయ సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృత. అద్యారభ్య ప్రారభ్యమాణ త్రిదివసీయ రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ స్థగిత. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనానీ షహీద్ భగత్ సింహ తస్య జయంత్యవసరె సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2000+ రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఏవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్తా అంజనదత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా త్రిదివసీయా రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ యోజనా స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయః భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారి సంఘేన సామాజిక సంచార పటలె న్యరూపీయత హ్యః రాత్రౌ IBA అథ 7 బ్యాంక్ సంఘానాం UFBU

0: విరోధీ నీతేః కశ్చన నూతనః ప్రభావకారి చ దృష్టాంతః ఉపస్థాపితః ఆసీత్. షోడశాధికద్విసహస్రతమస్య సితంబర్ మాసస్య అష్టావింశతి ఏకోనత్రింశద్ దినాంకయోః రాత్రౌ భారతీయసేనయా పాక అధికృత జమ్మూ కాశ్మీరే నియంత్రణరేఖాయాః పారస్థితేషు ఆతంకవాదినాం ప్రస్థానకేంద్రేషు లక్ష్యకేంద్రితాః ప్రహారః విహితః. ఏతత్ సైన్యాభియానం తస్మిన్నేవ మాసే ఊరి సైన్యశిబిరే సంజాతస్య ఆతంకి ఆక్రమణస్య ప్రత్యుత్తరం ఆసీత్, యస్మిన్ ఏకోనవింశతిః భారతీయసైనికాః వీరగతిం అవాప్నువన్. ఇయం వార్షికీ రాష్ట్రీయ సురక్షాతంత్రే విగత దశకే ఆగతానాం దృఢపరివర్తనానాం ద్యోతికా వర్తతే. ह्यः आकाशवाण्याः मन की बात इत्याख्ये कार्यक्रमे प्रधानमंत्री नरेन्द्र मोदी षोडशाधिकद्विसहस्रतमस्य एतत् अभियानं कीर्तिस्तम्भात्मकमिति न्यरूपयत्. सः अवोचत् यत् अनेन अभियानेन नियन्त्रणरेखायाः पारे साहसिक अभियानसञ्चालने भारतीयसेनायाः अद्वितीयं सामर्थ्यं विश्वपटले प्रतिष्ठापितम्.
1: 10 वर्ष पहले 28-29 सितंबर 2016 को भारतीय सेना ने पाकिस्तान में आतंकी ठिकानों पर सर्जिकल स्ट्राइक की थी. एलओसी के उस पार जाकर हमारे वीर जवानों ने जिस तरह आतंकवाद के खिलाफ कार्रवाई की थी वो देख दुनिया हैरान थी. सर्जिकल स्ट्राइक ने डंके की चोट पर पूरी दुनिया के सामने भारत की आतंकवाद विरोधी नीति का एक नया उदाहरण प्रस्तुत किया था. आतंकवादी हमलों के कारण भारत ने लंबे समय तक जो दर्द झेला था सर्जिकल स्ट्राइक उस कष्ट के खिलाफ हमारी निर्णायक प्रतिक्रिया थी.
0: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ విగత దశకే భారతస్య ఆతంకవాద విరోధీ నీతిః నిరంతరం సుదృఢా వివృద్ధా చ సంజాతా. ఏతదర్థం తేన బాలాకోట్ వైమానిక ప్రహారః అథ సింధూరాభియానం ప్రముఖోదాహరణరూపేణ ఉదాహృతం. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाष्य तंत्रांशे अपि समुपलब्धो भविष्यति. राष्ट्रमध्य क्रांतिवीरस्य स्वातंत्र्य सेनानिनः भगत सिंहस्य 21वीं शतकतमे जन्मजयंत्यवसरे तं श्रद्धया स्मरति. 17वीं शतकतमे वर्षे अस्मिन्नेव दिने भगतसिंहस्य जन्म पंजाब प्रान्तस्य लायलपुर जनपदस्थे बंगाग्रामे अभवत् यदधुना पाकिस्तान देशे वर्तते. शहीदे आजम इति उपाधिना प्रख्यातः भगतसिंहः ब्रिटिश शासनस्य विरुद्धं संघर्षस्य प्रेरणा तस्य परिवारस्य स्वातन्त्र्यसंग्रामे सक्रिय सहभागितया प्राप्तवान्. तस्य पितामहः पिता पितृव्याश्च स्वातन्त्र्यसंग्रामे सक्रियतया भागं गृहीतवन्तः. भगतसिंहः ब्रिटिश शासनं विरुध्य स्वातन्त्र्यान्दोलने सक्रियतया सम्मिलितः अभवत् अथ पूर्णस्वातन्त्र्याय समर्थनं कृतवान्. भगतसिंहस्य साहसेन युवजनाः प्रेरिताः अथ भारतस्य स्वातन्त्र्यसंग्रामाय च नूतना गतिः प्राप्ता. केन्द्रीय श्रमोद्योग मन्त्रिणा डॉक्टर मनसुख मांडविया इत्यमुना अद्योक्तं यत् देशे शताधिक कोटितोप्यधिकेभ्यः जनेभ्यः विविध योजनानां माध्यमेन सामाजिक सुरक्षायाः लाभः प्रदीयते. अत्र 60 कोट्यधिकेभ्यः नागरिकेभ्यः 5 लक्ष रूप्यकाणां स्वास्थ्य सुरक्षा कवचं 25 कोटि जनेभ्यः ईएसआईसी इति श्रमिक राज्य बीमा निगमस्य स्वास्थ्य सुरक्षा 80अधिककोटिजनेभ्यः निःशुल्क अन्नवितरणम् अथ च कृषकेभ्यः महिलाभ्यश्च वित्तीयसहायता अन्तर्भवति. मन्त्रीमहोदयः अद्य नवदिल्ल्याम् औद्योगिकसम्बद्धाः अथ श्रमपुरस्काराः इति विषये आयोजिताम् राष्ट्रियसङ्गोष्ठीम् सम्बोधयति स्म. डॉ मांडविया न्यरूपयत् यत् राष्ट्रस्य सततोन्नत्यै सर्वकारः उद्योगानां संवर्धनरक्षणेन सहैव श्रमिकाणां कल्याणेऽपि दृढप्रतिज्ञतया कार्यं करोति. भाजपेति दलेन अद्य विपक्षिदलं राष्ट्रस्य स्वायत्त संवैधानिक संस्थानां कलंकीकरणस्य तासां च दुर्बलीकरणस्य प्रयासमालक्ष्य कट्वालोचितम्. नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तावधौ वरिष्ठ भाजपा नेता केंद्रीय

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని రైతు సోదరుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేడ్ కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను

బ్యాక్టీరియా వేరుబుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:0.7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండిమితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంటకోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి, ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు.

నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని రైతు సోదరుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వెన్నెల కంటి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్, ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవం

సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్స్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయి కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూప్ శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది.
దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ

0: ఈ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజవాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324085252, మరొక నెంబరు 2324085053. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.
1: ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మనకు నిత్య జీవితంలో ఆహారం భాగమే అయిన కొన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి. అలాంటి వాటిలో పాల పదార్థాలు ముఖ్యమైనవి. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మొదలైన పాల పదార్థాలు మన ఆహారంలో ఎందుకుండాలి, వాటిలో ఉన్న పోషక విలువలేమిటి, ఈ అంశాలను వివరించడానికి ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ జి స్వర్ణలత గారు. వీరు కామారెడ్డి కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085053. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక విలువలు ఈ అంశంకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి, డాక్టర్ జి స్వర్ణలత గారు.
2: నమస్కారం అండి.
1: మేడం చెప్పండి, పాల పదార్థాలలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏంటి?
2: సాధారణంగా మనం పాలని సంపూర్ణ ఆహారంగా చెబుతూ ఉంటారు, ఎందుకంటే ఇది మన మానవ ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది కాబట్టి దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. సో రైతులు ఈ పోషకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ద్వారా తమ పశువులకు మరియు పోషణను అందించడం ద్వారా మనకి నాణ్యమైన పాల ఉత్పత్తిని ఎలా చేసుకోవాలనే అంశం పైన కూడా చాలా దృష్టి పెట్టవచ్చు. సాధారణంగా మనకు చాలా మంచి ముఖ్యమైన పోషకాలు పాల నుండి మనకు లభ్యమవుతుంది. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన పోషకం గురించి ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది మనకు పాలు అధిక నాణ్యత గల ప్రోటీన్కు అద్భుతమైన మూలం ఇది పాలు. ఇందులో మనకు రెండు రకాల పాల ప్రోటీన్లు లభ్యమవుతుంది. మొదటిగా కెసీన్. కెసీన్ అనేది మనకు సాధారణంగా 80% వరకు మనకు పాలలో ఉంటుంది, మరియు 20% వరకు వే ప్రోటీన్. వే ప్రోటీన్ సాధారణంగా పాల విరుగుడి నుంచి వచ్చే ప్రోటీన్, దాన్ని వే ప్రోటీన్ అని పిలుస్తూ ఉంటాము. పైగా మనకు పాల నుండి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం, అంటే మనకు కావాల్సిన మన శరీరం తయారు చేసుకోలేని.
1: మేడం ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం తర్వాత మళ్ళీ ఈ విషయం గురించి చర్చించదాం. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటో చెప్పండి.
3: నా పేరు కుమార్ మేడం, నేను వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: కుమార్ గారు, మీ సందేహం ఏంటో అడగండి, స్వర్ణలత గారు ఉన్నారు.

0: మేడం నమస్తే. మేడం,
1: నమస్తే అండి.
0: మీరు ఇప్పుడు మన ఈ పాలు పాల పదార్థాలు మన చిన్నపిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయి మేడం?
1: సాధారణంగా మనం ఇందాక చెప్పుకుంటూ ఉన్నాము, పాలలో మనకు చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి. చిన్నప్పటి నుండి కూడా పాలు మనకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పాలను సాధారణంగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పాలు వృద్ధుల పిల్లల దగ్గర నుండి కూడా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా తేలికగా జీర్ణించుకునే శక్తి ఉంటుంది. దీంట్లో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి ప్రోటీన్. ప్రోటీన్తో పాటు మనకి సాధారణంగా ఎక్కువగా ఉండేది కాల్షియం. సో కాల్షియం చిన్నపిల్లలకి బల పెరుగుదలకి, వారి యొక్క బోన్ డెన్సిటీ అంటే మనకి ఎముకల పెరుగుదలకి చాలా ముఖ్యమైనవి. దాంతోపాటు మనకి చాలా ముఖ్యమైన కొవ్వు పదార్థాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకి సంపూర్ణంగా పాలలోంచి దొరుకుతుంది. కాబట్టి పాలు మనకి తీసుకున్నప్పుడు వేరే వాటితో పోలిస్తే 90% వరకు మనకి బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ చేసుకొని మనకు కావాల్సిన శక్తిని, కావాల్సిన పెరుగుదలకి ప్రభావితం చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా చిన్నపిల్లలు కూడా ఈ వీటిని తీసుకోగలుగుతారు.
2: కుమార్ గారు, ఓకేనండి, విన్నారా?
0: ఓకే మేడం,
2: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
2: మేడం, ఇందాక మనం పోషకాల గురించి మాట్లాడుకుంటున్నాం, చెప్పండి.
1: అయితే మనకి ఇందాక మనం ప్రోటీన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, దీంట్లో ఏంటంటే మనకి ప్రోటీన్లలో మనకి సాధారణంగా రెండు రకాల ప్రోటీన్లు అనేది మనకి పాలల్లో దొరుకుతుంది. ఒకటేమో మనకి కేసిన్ అనేది, మరొకటి వే ప్రోటీన్ అనేది. కేసిన్ శాతం వచ్చేసి మనకి 80% ఉంటే, వే ప్రోటీన్ అనేది మనకి కేవలం 20% మాత్రమే ఉంటుంది. కానీ ఈ ప్రోటీన్ల ద్వారా మనకి సాధారణంగా కండరాల నిర్మాణం మరియు అమైనో ఆమ్లాలు ఈ ప్రోటీన్లో తగినట్టుగా ఉంటాయి. ముఖ్యంగా మనకి వ్యాయామం నుండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు వ్యాయామం నుండి వచ్చిన వాళ్ళకి ఎనర్జీ త్వరగా రావాలి అంటే ఈ వే ప్రోటీన్ మనకి సాధారణంగా మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాము. వే ప్రోటీన్ పౌడర్లు కానీ, వే ప్రోటీన్ డ్రింక్ లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్ అని కూడా ఈ వే ప్రోటీన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి శక్తిని తొందరగా రావడమే కాకుండా మనకు కావాల్సిన కండరాల రిపేర్లని కానీ, కండరాలు నియంత్రించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంటుంది అన్నమాట. పైగా దీంట్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టు 9 ఎసెన్షియల్ అమైనో ఆమ్లములు ఉంటాయి. మన బాడీ ఏదైతే సమకూర్చుకోలేకపోతుందో ఆ ఆమ్లాలన్నీ కూడా మనం ఈ పాలంలో 9 అన్ని రకాలుగా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ల్యూసిన్, ఐసోల్యూసిన్ మరియు వ్యాలిన్. సో వీటిని ఏమంటే బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ అంటాము. వీటి వల్ల మనకి ఎటువంటి కార్సినోజెనిక్ అంటాము, అంటే క్యాన్సర్ నియంత్రించే శక్తి ఈ అమైనో యాసిడ్స్కి ఉంటుంది. అర్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. మన బాడీలో ఉన్న ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ అమైనో యాసిడ్స్ ద్వారా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రోటీన్లో కాకుండా కొవ్వు అనేది మనకి సాధారణంగా చాలామంది అనుకుంటారు పాలు తాగితే లావు అయిపోతున్నాము అని. కానీ ఇది మనకి వివిధ రకాల మార్కెట్లో చూస్తే వివిధ రకాలైన పాల పదార్థాలు, పాల వెరైటీలలో వివిధ రకాలైన పాల శాతంని బట్టి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాంట్లో టోన్డ్ మిల్క్ అంటాము, స్టాండర్డైజ్డ్ మిల్క్ అంటాము, రీకాన్స్టిట్యూటెడ్ మిల్క్ అంటాము, లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాము. సాధారణంగా ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫుల్ క్రీమ్ మిల్క్ లాంటివి సంపూర్ణంగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. సో దీని నుంచి మనకి ఇవి తీసుకున్నప్పుడు మన పొట్ట నిండిన సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు ఆకలి కాకుండా మన బరువు తగ్గించే నియంత్రణలో కూడా మనకు తోడ్పడుతూ ఉంటుంది. వీటితో పాటు నెక్స్ట్గా చెప్పుకోదగినది చక్కెర, లాక్టోస్. సో లాక్టోస్ అనేది మనకు పాలలో ఉండే చక్కెర అన్నమాట. వీటిని త్వరగా శక్తిని పెంచుకోవడానికి మనకు లాక్టోస్ అనేది దోహదపడుతుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఖనిజాలు. ఖనిజాల్లో ముఖ్యంగా కాల్షియం. మనం ఇందాక చెప్పుకున్నట్టు పాలలో మనకి 300, అంటే సపోజ్ ఒక సర్వింగ్ అంటే మనకి 250 ml, ఒక 250 ml పాలను తీసుకున్నట్టయితే మనకి 300 mg ఆఫ్ కాల్షియం అనేది మనకి బాడీలోకి అందుతుంది. పైగా దీని యొక్క బయో అవైలబిలిటీ అంటాం. బయో అవైలబిలిటీ అంటే ఎంతవరకు మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, ఎంతవరకు దాని శాతం మన రక్తంలోకి వెళ్తుంది అన్నది బయో అవైలబిలిటీ అంటాం. దీని యొక్క బయో అవైలబిలిటీ కూడా మనకి ఇతర ప్లాంట్ సోర్స్ బేస్డ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాగి ఉంది. రాగిలో మనకి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ దాని యొక్క బయో అవైలబిలిటీ

0: ఆస్టోమలేషియా అంటాం, లేక చిన్నపిల్లలు రికెట్స్ అంటాం. ఇవన్నిటికి కూడా మనకి మంచి ఆహారంగా పాలనేది యూజ్ అవుతుంది. తర్వాత విటమిన్లు, మనకి కాల్షియంతో పాటు మినరల్స్లో ఫాస్ఫరస్, సోడియము, పొటాషియము ఇవన్నీ కూడా మనకి సమృద్ధిగా దొరుకుతుంది. దాంతోపాటు మైక్రో మినరల్స్ అంటాము, మైక్రో మినరల్స్లో కూడా ముఖ్యంగా మనకి జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో జింక్ వల్ల ఏమవుతుందంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ దానికి ఎటువంటి గాయానైనా సరే త్వరగా మనం నయం చేసుకునే ఈ తత్వం ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది, కండరాల నరాలకి పనితీరుకి చాలా మద్దతు ఇస్తుంది. పొటాషియం కూడా అంతే, మనకి రక్తపోటుని, బీపీ, బ్లడ్ ప్రెషర్ని నియంత్రించుకోవడానికి, లేదంటే మన ద్రవ సమతుల్యం పెంచుకోవడానికి మనకు పొటాషియం కూడా చాలా అవసరం. ఫాస్ఫరస్, ఎముకల బలాన్ని చేయించడానికి కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వాటితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి విటమిన్లు. సో విటమిన్లలో మనకి సాధారణంగా విటమిన్ B12 అనమాట. విటమిన్ B12 అనేది మనకి ఎటువంటి ప్లాంట్ సోర్స్, అంటే మనకి వెజిటేరియన్ ద్వారా.
1: మేడం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడిన తర్వాత.
0: ఓకే,
1: హలో హలో హలో మేడం చెప్పండి. విటమిన్
0: ఇందాక మీరు చెప్పుకుంటున్నట్టు మిగతా పోషకాలతో పోలతో పాటు విటమిన్లు కూడా మనకి సమృద్ధిగా పాల నుండి దొరికే ఇది ఉంటుంది. ముఖ్యమైన విటమిన్లు మనం చెప్పుకోగలిసినవి విటమిన్ B12. విటమిన్ B12 వల్ల మనకి సాధారణంగా ఈ విటమిన్ B12 అనేది మాంసకృతుల్లో నుంచి వచ్చేదనమాట, మనకి ప్లాంట్ సోర్స్లో నుంచి సాధారణంగా దొరకదు. ఎవరైతే మనకి మాంసాహారం తీసుకొని వాళ్ళు ఉంటారో విటమిన్ B12 లోపాన్ని తగ్గించుకోవడానికి పాలు మరియు పాల పదార్థాలను తీసుకోవడం వల్ల విటమిన్ B12 అనేది కూడా మనకి శరీరానికి అందుతుంది. సో దీని వలన నరాల ఆరోగ్యానికి మరియు ఎర్ర రక్త RBC కంటెంట్.
1: ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో హలో హలో హలో
2: నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామం.
1: నమస్కారం అండి వెంకటరెడ్డి గారు.
2: నమస్తే అండి స్వర్ణలత గారికి, అండ్ మీరు నిహార గారా?
1: నేను శారద మేడం సార్.
2: ఓకే అండి, మీ ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి
1: మీ ప్రశ్న ఏంటో అడగండి వెంకటరెడ్డి గారు.
2: రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానమ్మా.
0: చెప్పండి.
2: ఇప్పుడు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి, హాయిగా తన పనులు తాను చేసుకుంటూ రోజు హాయిగా గడిపే వ్యక్తి రోజుకు ఎన్ని పాలు తీసుకోవచ్చు అన్నది ఒక ప్రశ్న అండి.
0: ఓకేనండి.
2: రెండో ప్రశ్న ఏంటంటే పాల పదార్థమైనటువంటి నెయ్యి, ఈ నెయ్యి గురించి గతంలో కొంతకాలం అసలు నెయ్యి కూడా బాగా తగ్గించి వాడాలనే వాళ్ళు, ఈ మధ్య కాలంలో నెయ్యి వాడుకోండి అయ్యా హాయిగా అని చెబుతున్నారు. ఈ నెయ్యి అనేది ఎంతవరకు వాడుకోవచ్చు అన్నది ఒకటి. పాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అన్నది ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఈ విషయాలపై నాకు క్లారిటీ ఇవ్వండి. నేను రేడియోలో వింటాను మరొక శ్రోతకి అవకాశం ఇస్తూ.
0: తప్పకుండా అండి, తప్పకుండా అండి. మీ మంచి ప్రశ్నలు అడిగారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న ఎంత ఎంఎల్ ఆఫ్ మిల్క్ మనం డైలీ తీసుకోవాలి అనేది. సాధారణంగా మన పెద్దలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, రెండు గ్లాసుల పాలు మన శరీరానికి అవసరము అని. ఎందుకంటే పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాస్ తప్పనిసరిగా తాగినట్టయితే మనకి కావాల్సిన, ఇందాక పాలలో సంపూర్ణ ఆహారం అని చెప్పుకుంటూ ఉన్నాము. సో దానికి కావాల్సిన ముఖ్యంగా కాల్షియం, మనకు ఒక 2 సర్వింగ్స్ అంటే సాధారణంగా మనకు 120 ml, 120 ml, 240 ml తీసుకున్నట్టయితే మనకు కావాల్సిన RDA వాల్యూ, అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అంటాం మన సాధారణంగా, మన బాడీకి కావాల్సిన సాధారణంగా ఒక అడల్ట్కి అయితే 1000 mg ఆఫ్ కాల్షియం అనేది మనకు సాధారణంగా అవసరం అవుతుంది. కానీ మనకి ఒక 2 గ్లాసులు పాలు తీసుకున్నట్టయితే మనకి 300 mg ఆఫ్ కాల్షియం అనేది మనకి వచ్చేస్తుంది. సో అట్లా 2 టైమ్స్ తీసుకుంటే మనకు కావాల్సిన RDA ఓన్లీ ఒక ఈ 2 గ్లాసుల పాలతోటే మనకి సగం కన్నా ఎక్కువ RDA అనేది మనకి లభించడం జరుగుతుంది. వాటితో పాటు మన బాడీకి ఇందాక చెప్పుకున్నట్టు అమూల్యమైన అమైన ఆమ్లములు అన్నీ కూడా మనకి ప్రోటీన్ రూపంలో పాలలో ఉన్నాయి. కాబట్టి మన శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, కావాల్సిన ఖనిజాలన్నీ కూడా, విటమిన్లు, ఎస్పెషల్ ఇందాక చెప్పుకుంటున్నట్టు విటమిన్ B12, ఎవరైతే మాంసం తినని వాళ్ళు ఉంటారో విటమిన్ B12 అనేది మనకి పాలు పాల పదార్థాల నుంచి సమృద్ధిగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలు మనకి అట్లీస్ట్ పొద్దున ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ ఒక 240 ml 240 ml తీసుకో అప్ టు 500 ml వరకు మనం ఈజీగా జీర్ణించుకోగలుగుతాము. ఇందాక కూడా మనం చర్చించుకున్నాము పాలు అనేది మనకు సాధారణ

0: సాధారణంగా తీసుకో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన మొదటి ఆహారం పాలే అవుతుంది, వృద్ధులకు కూడా ఈజీగా జీర్ణించుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఎంత ఒక 240 ml ఒకసారి, ఇంకా 240 ml ఒక 2 సర్వింగ్స్ పరంగా 2 గ్లాసెస్ తీసుకున్నా మన బాడీ కావలసిన అన్ని పోషకాలు మన బాడీలోకి అందుతాయండి. మరొక క్వశ్చన్ అడిగారు నెయ్యి గురించి. సో నెయ్యి ఎన్ని చెంచాలు తీసుకోవాలి, సాధారణంగా ఏముంటాయి నెయ్యిలో పదార్థాలు, ఎటువంటి కొలెస్ట్రాల్ ఉంటుందని అడిగారు. చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఈ డౌట్స్ ఉంటూ ఉంటాయి, అసలు నెయ్యి తినడం వల్ల లావు అయిపోతున్నాము, ఎంతవరకు తీసుకోవాలి అన్నది. నెయ్యి అనేది సాధారణంగా మనకి నెయ్యిలో 99.9% కొవ్వే ఉంటుందండి. దాంట్లో మనకి దాంతోపాటు మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఫ్యాటీ యాసిడ్స్తో సాధారణంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ రెండు ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకొని గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకునే శక్తి వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా నెయ్యిలో మనకి కొంతవరకు కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి సాధారణంగా ఒక అపోహ ఏంటంటే కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్, మన గుండె జబ్బులు లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది అనే చాలామంది అపోహ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా మనకి 200 mg వరకు మన బాడీకి అవసరం ఉంటుంది రెగ్యులర్గా మన నర్వ్ సెల్స్ పనిచేయడానికి కానీ, కొలెస్ట్రాల్ మన విటమిన్ డి అబ్జార్ప్షన్కి కానీ కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. కాబట్టి డైలీ ఒక 2 చెంచాల నెయ్యి తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన కొలెస్ట్రాల్ కంటెంట్ మనకి బాడీలోకి అందుతుంది. దానివల్ల మన ఒక కార్డియోవాస్కులర్ డిసీజెస్కి కూడా ఎఫెక్ట్ కాకుండా 2 చెంచాల నెయ్యి మనం సంపూర్ణంగా తీసుకోవచ్చు. పైగా ఈ సిఎల్ఏ అంటాం, దాంతోపాటు ఈ ఫ్యాటీ ఆమ్లంలోతో పాటు మనకి కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనేది CYS99 trans 11 అనేది రెండు ఒక పదార్థం ఉంటుంది. ఈ సిఎల్ఏ ద్వారా కూడా మనలో ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ని తగ్గించుకొని మన బాడీని ఆరోగ్యవరంగా పరంగా గ్రోత్కి అనుగుణంగా ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా మన గీల ద్వారా లభిస్తుంది. మరియు ఎవరికైతే మలబద్ధకము లేకపోతే మనకి జీర్ణశక్తి సరిగా లేదు అనుకున్న వాళ్ళకి ఉదయం పూట, ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం ఉదయం పూట వేడి నీళ్ళలో గోరువెచ్చని నెయ్యి కలుపుకొని తాగాలి అని, దీనివల్ల ఏమవుతుందంటే ఊబకాయం కానీ లేకపోతే మన జీర్ణశక్తిని కానీ లేకపోతే మనలోనే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గి మనకు జీర్ణశక్తిని పెంచే అవకాశం ఈ నెయ్యి ద్వారా లభిస్తుందండి.
1: స్వర్ణలత గారు వెంకటరెడ్డి గారు అడిగిన సందేహానికి చక్కటి సమాధానాన్ని తెలియజేశారు. రైతు సోదరులకు మరోసారి గుర్తు చేస్తున్నాము, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక విలువలు ఈ అంశంకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ స్వర్ణలత గారు, ఆవు పాలు గేదె పాలు అని అంటారు కదా రెండు రకాల, మరి వాటి మధ్య వాటి పోషక విలువలు కూడా ఏమైనా తేడా ఉంటుందా?
0: మనకి ఆవు పాలు గేదె పాలు పోలిస్తే ఆవు పాలలో సాధారణంగా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుందండి, సాధారణంగా 3-4% వరకు కొవ్వు ఉంటుంది. అలాగే గేదె పాలలో మనకి 6-9% వరకు నెయ్యి వెన్న లభిస్తుంది. పైగా ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ కూడా అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్ అంటాము, ఫ్యాట్ కానీ ఘన పదార్థాలు అన్నమాట. ఈ ఘన పదార్థాల్లో కూడా మనకి ఆవు పాలలో కన్నా గేదె పాలలో ఎక్కువగా ఉండే.
1: మేడం కాలర్ లైన్లో ఉన్నారు,
0: తప్పకుండా.
1: హలో హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
2: హలో
1: హలో
2: హలో మేడం,
1: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
2: నమస్కారం మేడం, మేము సూర్యపేట నుంచి మాట్లాడుతున్నాం.
1: మీ పేరమ్మా? హలో,
2: నేను సూర్యపేట నుంచి.
0: చెప్పండి అమ్మా, చెప్పండి మీ సందేహం, ప్రశ్న ఏంటి చెప్పండి.
2: మా పేరు వచ్చేసి బేబీ అండి.
1: ఓకే, మీ ప్రశ్న అడగండి అమ్మా, మీ ప్రశ్న ఏంటో అడగండి. స్వర్ణలత గారు ఉన్నారు మనతో.
2: మా ప్రశ్న ఏంటంటే మేము పాలు నెయ్యి ఎక్కువ తాగడం వల్ల ఊబ శరీరం.
1: అమ్మా మీ వాయిస్ వినిపించట్లేదు. హలో,
2: డౌట్ అండి.
0: ఏంటండి మళ్ళీ ఒకసారి అడగండి ప్రశ్న ఏంటి.
2: హలో
0: వినబడుతుందమ్మా, చెప్పండి అమ్మా ప్రశ్న ఏంటి, ఒకసారి మళ్ళీ అడగండి.
2: హలో

0: మీ ప్రశ్న ఏంటో అడగండి అమ్మా. బేబీ గారు
1: పాలు పెరుగు నెయ్యి అష్టంగా తినడం వల్ల ఊబ శరీరం పెరిగిపోతుంది. హలో,
0: చెప్పండి
2: చెప్పండి. ప్రశ్న మాకు అర్థమైందండి. ఏంటంటే, యాక్చువల్గా మీరు ఊబకాయం వస్తుందని అంటున్నారు కదా, పాలు పెరుగు నెయ్యి తీసుకోవడం వల్ల. మనకు సాధారణంగా ఏంటంటే, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు పాలలో మనకి వివిధ రకాలు ఉంటాయండి. అంటే మనకు వెన్న తీసేసిన పాలు, లేకపోతే సమతుల్యమైన వెన్న శాతం పాలు. ఊబకాయం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, జనరల్గా ఒక వెన్న తీసేసిన పాలను తీసుకొని, అంటే స్కిమ్ మిల్క్ అంటాము, దాంట్లో ఏంటంటే వెన్న మాత్రమే తీసేస్తాము, మిగతా అన్ని పోషకాలు కూడా స్కిమ్ మిల్క్లో ఉంటుందన్నమాట. సో మనకి సాధారణంగా బయట దొరుకుతుంది, బయట మార్కెట్లో మనకి స్కిమ్ పాల్, స్కిమ్డ్ పాలు అని చెప్పేసి బయట అమ్ముతూ ఉంటారు. లేదు అంటే టోన్డ్ మిల్క్ లేకపోతే డబుల్ టోన్డ్ మిల్క్, వాటిల్లో కూడా వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకు సాధారణంగా ఫ్యాట్ వల్లనే మనకు ఒబెసిటీ, ఊబకాయం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒబెసిటీ ఉన్న పీపుల్, అంటే పిల్ల వీళ్ళు వెన్న శాతం తీసేసిన పాలను తీసుకోవడం వల్ల మిగతా ఘన పదార్థాల్లో వచ్చే పోషక విలువలు అన్నీ కూడా మన బాడీ మనకి అందుతాయి. కాబట్టి వాటి యొక్క పోషక విలువలు మన శరీరానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కాకు వీటితో పాటు ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అంటాం, అంటే పులియబెట్టిన పాల పదార్థాలు, సాధారణంగా చీజ్ లేకపోతే కర్డ్, కెఫైర్ ఇలాంటి పులియబెట్టిన పాల పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన బాడీకి దొరుకుతుంది. వీటిలో కూడా ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ లేని ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్లను తీసుకోవడం మంచిదండి.
0: హలో బేబీ గారు, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మేడం, ఇందాక మనము ఆవు పాలు, గేదె పాలు పోషక విలువల మధ్య తేడా గురించి మాట్లాడుకుంటున్నాం.
2: అయితే ఆవు పాలు, గేదె పాల్లో మనకు వెన్న శాతం డిఫరెన్స్, ఎస్ఎన్ఎఫ్ కంటెంట్, సాలిడ్ నాట్ ఫ్యాట్ కంటెంట్ అంటాం, వాటిలో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. వాటితో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి వీటిలో గేదె పాలలో.
0: కాలర్ లైన్లో ఉన్నారు. హలో
3: హలో
0: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో,
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు మనోజ్ కుమార్, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మనోజ్ కుమార్ గారు, అడగండి మీ ప్రశ్న ఏంటో.
2: నమస్కారం అండి, చెప్పండి
3: మేడం. ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ అంటే ఎక్కువ ఉంటున్నాయి, ప్లస్ ఎక్కువ ఉంటున్నాయి, అందులో ఎల్డిఎల్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు నేను నెయ్యి తీసుకుంటే ఈ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందా? పెరిగి వీటిని తగ్గించే అవకాశం ఉంటుందా? అంటే సపోజ్ నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ ని అనుకుందాం, సపోజ్ దాంట్లో అట్లా తగ్గే అవకాశం ఉన్నదా?
2: ఇందాక మనం దీని గురించి మాట్లాడుకున్నామండి. నెయ్యి గురించి చాలా అపోహలు మాత్రం ఉన్నాయి. అంటే మనం ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదనే చెప్పుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో. కానీ రోజుకు ఒక 2 చెంచాల నెయ్యి తీసుకోవడం వల్ల మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్స్ కంటెంట్ కూడా మనకి సమతుల్యంగా ఉండాలి. అంటే అంతకన్నా ఎక్కువ తీసుకోవడం, ఏదైనా సరే మనం మితంగా తినడం వల్ల మనకి ఆరోగ్యంకి మంచి ండి. కాబట్టి ఇట్లాంటి హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అట్లాంటివి ఉన్న వాళ్ళు సాధారణంగా 2 చెంచాల కన్నా ఎక్కువ నెయ్యి తీసుకోకూడదండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనకు ఊబకాయము, లేకపోతే దానికన్నా పరిమితి ఉన్న దీంట్లోనే తీసుకోవడం చాలా మంచిది.
3: ఓకే ఓకే. అయితే దీంట్లో ఏంటంటే, మనకు ఓన్లీ ఇప్పుడు చెక్ చేయించుకున్నప్పుడల్లా రెగ్యులర్ అయితే ఎక్కువ ఉంటున్నాయి, తర్వాత ఈ ఎల్డిఎల్ ఎక్కువ వస్తుంది. దానికి మనకి ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ వచ్చి తక్కువనే అవుతుంది, అంటే 35% 40% లోపలే ఉంటుంది. దాన్ని పెంచడం ఎలా అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కొంతసేపు ముందు మీరు నెయ్యి తీసుకుంటే పెరుగుతుంది అని. అంటే నెయ్యి మనం ఒక 2 టీ స్పూన్స్ అట్లా తీసుకుంటే బాగుంటుంది?
2: అంతేనండి, ఇప్పుడు 2 టీ స్పూన్స్ సాధారణంగా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి, అంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలకే ఉంటాయి. దానికన్నా ఎక్కువ మితంగా తీసుకోవడం మంచిది.
3: అది ఓన్లీ ఇప్పుడు గేదె నెయ్యి తీసుకోవచ్చా, ఆవుది, ఏదైనా పర్వాలేదు?
2: ఏదైనా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు. మనకి రెండిట్లో కూడా సిఎల్ఏ కంటెంట్ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్ ఆమ్లములు కూడా సమానంగానే ఉంటాయి, అంత డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. ఓకేనండి.
0: మనోజ్ కుమార్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. డాక్టర్ సోడలత గారు, ఇందాక మనం ఆవు పాలు, గేదె పాలు గురించి మాట్లాడుకున్నాం, చెప్పండి. హలో హలో
4: హలో
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నా పేరు శ్యామ్ సుందర్, నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి.

0: లేదు శ్యామ్ సుందర్ గారు.
1: మేడం ఈ పాలు ప్యాకెట్లో వస్తున్న పాలు ఏ పాలు తెలియడం లేదు, ఈ కల్తీ పాలు వస్తున్నాయి అవి తాగాలా తాగకూడదా అసలు ఏం అర్థం అవుతలేదు. ఒరిజినల్ పాలు ఎట్లా ఉంటాయి దాని ఏమి అర్థం అవ్వడం లేదు. ఏ పాలు బాగుంటాయి, ఆవు పాలు బాగుంటాయా తాగడానికి, ఏదే పాలు బాగుంటాయా అని
2: ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. ఇందాక ఇదే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం మనము, ఆవు పాలు గేదె పాలు గురించి ఏది మంచిది అన్నది. అంటే మనకి దీటి ప్రయోజనాలు మనుషులను బట్టి, అంటే మనకి మన ఏజ్ని బట్టి ఉంటుందండి. సపోజ్ చిన్నపిల్లలైతే వాటికి గేదె పాలు మంచిది, ఎందుకంటే వాళ్ళ పెరుగుదలకి మనకి ఫ్యాట్ ఫ్యాట్ పర్సెంట్ కావాలి, వాళ్ళకి మంచి ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ కావాలి, కాబట్టి గేదె పాలను సాధారణంగా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అదే కాస్త ఏజ్ పైబడిన వాళ్ళు వృద్ధులకి ఫ్యాట్ పర్సంటేజ్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి కొంత ఆవు పాలు ఈజీగా జీర్ణించుకో శక్తి ఎక్కువగా ఉంటుంది ఆవు పాలలో, కాబట్టి ఆవు పాలని తాగడం చాలా మంచిది అటువంటి వాళ్ళు. పైగా మీరు ఇందాక చెప్పారు రెండు రెండు ఆవు పాలు గేదె పాలకి రెండు కూడా సమానమైన పోషక విలువలు ఉంటాయి, కానీ మన ఏజ్ అంటే మన ఏజ్కి మనకి ప్రిఫరెన్స్ని బట్టి ఎవరికి ఎలాంటి అవసరాన్ని బట్టి మనం అట్లాంటి పాలని తీసుకోవడం మంచిదండి మన హెల్త్కి.
0: శ్యామ్ సుందర్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మేడం మనకి టైం కూడా సమయం కూడా అయిపోతున్నది. ఈ అంశానికి సంబంధించి మీరు ఇంకా ముఖ్యమైన సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయండి.
2: పాలు అనేది మనకి సాధారణంగా సంపూర్ణ ఆహారం అని చెప్పుకోవాలి. కావలసిన ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అన్నీ కూడా మనకి సమతుల్యంగా మనకి దొరుకుతుందండి.
0: మేడం కాలర్ లైన్లో ఉన్నారు, చివరి కాల్ ఒకటి. హలో,
3: శుభ సాయంత్రం మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి, మీ పేరు.
3: మనం మధ్య అవసరం కదండి, ఆవు ఆవు ఆవు మధ్య మంచిగా గేదె మంచి, మన గేదె పాలు దాన్ని మధ్య చేస్తే కొవ్వు పెరుగుతుంది అంటారు, దానికన్నా ఆవు పాల మధ్య శ్రేష్టం అంటారు, కారణం ఏం చెప్పగలరు?
2: ఇందాక అదే చెప్పుకున్నామండి మనము. యాక్చువల్గా ఏంటంటే ఆవు పాలు గేదె పాలలో మనకి ఆవు పాలు గేదె పాలలో మనకి ఫ్యాట్ పర్సెంట్ మాత్రమే మనకి డిఫరెన్స్ ఉంటుందండి. మన బాడీకి ఏం కావాలి అనేది చూసుకొని మనకి ఫ్యాట్ వద్దు అనుకున్న వాళ్ళు గేదె పాల నుంచి ప్రిపేర్ చేసిన బటర్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, లేదంటే మనం ఎటువంటి ప్రోడక్ట్లు ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి గేదె పాలు అనేది మనం సాధారణంగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. లేదు మనకి ఈజీగా జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఈజీ మనం అరిగించుకోలేకపోతున్నాము అన్న సిచ్యువేషన్లో ఆవు పాలు అనేది శ్రేయస్కరం అండి. త్వరగా జీర్ణమవుతుంది, తేలిగ్గా మనకి బాడీలోకి అందుతాయి అన్నమాట పోషకాలన్నీ కూడా.
0: డాక్టర్ స్వర్ణలత గారు, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక విలువలు ఈ అంశంకు సంబంధించి మీరు చాలా సందేహాలు నివృత్తి చేశారు, అనేక విషయాలు తెలియజేశారు. మీరు మా స్టూడియోకి వచ్చి స్టూడియోస్కి వచ్చి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలండి.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటోంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇంతవరకు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ PMABHIM పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ PMABHIM పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PMABHIM పథకాన్ని అమలు చేస్తోంది. PMABHIM అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి PMABHIM గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి PMABHIM యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు PMABHIM అంటే ఏంటి?
3: అందరికీ నమస్కారం అండి. అండ్ PMABHIM అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరమవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము అందరూ ఆలోచించుకుని, అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు VRDL ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు వితిన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంటు, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను VRDL ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ VRDL

0: ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్, సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్, ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్ డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు.

0: ఈ కాలంలో ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్నీ డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి. వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సీటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక్క సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది, అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి, అప్పుడు ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి, ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటిల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనరేట్ చేసిన 92,88,180 ఎస్ఐఆర్ నోటీసులలో 87,85,739 మందికి జారీ చేసినట్లు, అందులో 58,97,432 ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆసియా క్రీడల మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజతం సాధించిన ఈషాసింగ్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమె పోరాట స్పూర్తి ఆదర్శమని, భవిష్యత్తులో దేశ రాష్ట్ర కీర్తిని మరిన్ని విజయాలతో చాటాలని ఆకాంక్షించారు. ఒడిశా మైనింగ్, బెంగాల్ వ్యాపార సామర్థ్యాలతో తూర్పు భారతదేశాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 60 కోట్లతో కాటమయ్య రక్షణ కవచాలు, 450 కోట్లతో విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తామని, ఓవర్సీస్ స్కాలర్షిప్ గడువు 15 అక్టోబర్ వరకు పెంచామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఉమ్మడి జిల్లాల నేతలకు ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎఫ్టీసీ కార్యాలయంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ఇన్ఫ్లుయెన్సర్ సమావేశం జరిగింది. తెలంగాణ సంస్కృతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలని ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు అధికారులు సూచించారు. దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి సెప్టెంబర్ 26 అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఢిల్లీలో 10 కోట్ల విలువైన 6.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 11 మందిని జీఆర్ఐ అరెస్ట్ చేసింది. ఈ ముఠా 9 నెలల్లో 475 కోట్ల విలువైన 318 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహం, ఓటర్ల నమోదు ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: కౌశికర్. టుడే వీఆర్ డైసెక్టింగ్ వాట్ అడిక్షన్ యాక్చువల్లీ ఈజ్, డిబంకింగ్ వైడ్ స్ప్రెడ్ మిత్స్ అబౌట్ స్మోకింగ్ డ్రింకింగ్ మెరువానా అండ్ షోయింగ్ హౌ టు పుల్ అ ఫ్రెండ్ ఆర్ అ లవ్డ్ వన్ బ్యాక్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఇఫ్ యూ నో సమ్వన్ హూ నీడ్స్ కాన్ఫిడెన్షియల్ గైడెన్స్, సేవ్ దిస్ నంబర్ ఆన్ యువర్ ఫోన్ రైట్ అవే. 1-800-11-0031 1-800-11-0031 ద నేషనల్ డ్రగ్ డిఅడిక్షన్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. నౌ లెట్స్ జంప్ స్ట్రేట్ అవే ఇన్ టు ద కన్వర్సేషన్. లెట్స్ బీ ఫ్రాంక్, టుడే నో వన్ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డిసైడ్స్ ఐ వాంట్ టు బీ డిపెండెంట్ ఆన్ అ సబ్స్టెన్స్. వేర్ డస్ ఇట్ యాక్చువల్లీ స్టార్ట్? ఇజ్ ఇట్ బోర్డమ్, ఇజ్ ఇట్ బర్న్అవుట్, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్? ఇట్ సౌండ్స్ లైక్ అ స్మాల్ ఇమోషనల్ ఎస్కేప్ యాట్ ఫస్ట్, బట్ అట్ సమ్ పాయింట్ చాయిస్ డిసపియర్స్ అండ్ డిపెండెన్సీ టేక్స్ ఓవర్. డాక్టర్ రాఘవేంద్ర,
1: పీపుల్ డిస్క్రైబ్ దిస్ టెంపరీ ఎస్కేప్ ఫ్రమ్ యాంగ్జైటీ ఆర్ సోషల్ ఐసోలేషన్. ఫ్రమ్ న్యూరోబయాలజికల్ స్టాండ్ పాయింట్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బ్రెయిన్, వాట్ ట్రాన్స్ఫార్మ్స్ అ వాలంటరీ ట్రయల్ ఇన్ టు అన్ ఇన్వాలంటరీ కెమికల్ గ్యాప్. యాజ్ వి సే, అడిక్షన్ ఇస్ అ క్రోనిక్ మెడికల్ కండిషన్ ఇన్వాల్వింగ్ ఇనేబిలిటీ టు స్టాప్ యూజింగ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఎ బిహేవియర్ డిస్పైట్ ఆఫ్ హార్మ్ఫుల్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. ఇన్ అడిక్షన్, రిపీటెడ్ యూజ్ ఆఫ్ అ డ్రగ్ ఆర్ అ బిహేవియర్ కెన్ కాజ్ బ్రెయిన్ డ్యామేజ్, causing alters in the brain chemistry, hijacking the reward system.
0: So you are saying that addiction does not just impact a person as he is today, but also impacts his genetic makeup.
1: First impact his brain. It depends upon a genetic makeup.
0: Okay. So the genetic makeup determines what kind of changes happen?
1: Genetic makeup, age factor, stress, environmental factors adds to an addiction.
0: Essentially, my understanding is when people get into this, right, they get into it more because, say, peer pressure. How does that work and why does that work?
1: I'll tell you, people just start drinking or having a behavior, starting a behavior impulsively because of sometimes a peer pressure, sometimes due to stress, sometimes due to boredom. But that impulse slowly gets converted into a compulsion, and when the compulsion increases, because of these compulsions they are unable to do their regular activities, their moral duties, their social responsibilities. They avoid starting their responsibilities.
0: Very interesting. So dear listeners, what are the standard arguments that you hear when someone around you passes a joint or lights a cigarette just outside the gate near a tea stall? How do they generally rationalize it, right? They say weed is natural or medicinal. Smoking, social smoking isn't really smoking. Or sometimes you even hear beer isn't hard alcohol, so you don't get addicted to all these things. They are recreational, sometimes chalta hai kind of a thing, right? Dr. Raghavendra, let's address these three things, right? Especially among youth on the campuses, right? How does it work? So what is your take on cannabis? It grows naturally.
1: Yeah. Cannabis actually can cause modern high. Yeah. But people say that physical dependence to the cannabis is very low. But chronic use of cannabis can impair cognition. And sometimes it can cause psychosis.
0: What is psychosis?
1: Psychosis is people away from reality. They turn away from reality.
0: Is it possible that go to a gym, I work out a lot, so I can handle all these things, I won't get addicted? Does it work like that?
1: No. Addiction doesn't see anything.
0: I'm mentally very strong. Will that help me avoid addiction?
1: No. Because impulsive behaviors always turns into a compulsive behavior without our knowledge, because brain gets hijacked. It's like simple. I turn on a tap in the sink. Yeah.
0: Sure.
1: When I turn on, the water comes, pours down the drain, it goes off.
0: Correct.
1: But if I block the hole of the sink,
0: then the what

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాట, రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి నానొక ప్రేమతో చిత్రం నుండి దీపక్ శ్రావణ భార్గవి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఇప్పుడు వినండి కత్తి చిత్రం నుండి హేమచంద్ర గీతామాధురి పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం మణిశర్మ.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్య కే సాథ్ మై కనకలతా. गृहमंत्री अमित शाह का आतंकवाद से निपटने के लिए मजबूत तंत्र बनाने का आह्वान. प्रत्यर्पण पोर्टल शुरू.

ఇప్పుడు వినండి సీతామహాలక్ష్మి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాట, రచన దాసరథి, సంగీతం కెవి మహదేవన్.

రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

ముద్దమందారం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

0: Goel said India has set a target of raising its total exports of goods and services to $1 trillion this year from $863 billion last year. He said the two countries aim to take bilateral trade to $200 billion by 2032.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the seventh largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: The center will dispatch teams to Karnataka and Maharashtra to assess the drought situation in the two states. Talking to reporters in New Delhi today, Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan said the governments of Maharashtra and Karnataka have declared drought in large parts of their states. He said a central team will be sent to Karnataka on 3rd October to assess the drought situation. The Agriculture and Farmers Welfare Minister today addressed the National Agricultural Conference Rabi Campaign 2026 in the national capital today. He called upon states to complete preparations for the Rabi season through coordinated planning, scientific assessment and close field level monitoring. India continued its impressive medal winning run at the Asian Games in Aichi, Nagoya, Japan today with athletes making their mark across shooting, cricket, courage and boxing. The country added 8 more medals to its tally while the men's cricket team advanced to the semifinals. In athletics, India secured a double podium finish in the men's javelin throw with Yashveer Singh clinching silver and Rohit Yadav bagging the bronze medal. Commonwealth Games bronze medalist Yashveer Singh delivered a personal best of 85.72 meters to secure the silver. India's Rohit Yadav completed the podium with an effort of 84.35 meters. Srishankar Murli clinched the silver medal in the men's long jump, recording a best effort of 8.07 meters, defending his silver at the previous games. Athlete Gulbir Singh won his second silver medal at the ongoing games, finishing runner-up in the men's 1,500-meter event. In shooting, Isha Singh won the silver medal in the women's 25-meter pistol individual event. Paril Chaudhary won her second bronze medal at the games, clocking 15 minutes 14.61 seconds in the women's 5,000-meter event. Athlete Vidya Ramraj bagged bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India also secured a bronze medal in courage, with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of 2 more medals. India currently 12th in the Asian Games medal standings. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో రాగద్వేషాలు ఈ అంశం గురించి చెరువెళ్ల భార్గవ శర్మ గారిచే లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజనీ కార్యక్రమంలో హరికీర్తనలు. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర పంట సాగు ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై మణి అయ్యార్ గారిచే గాత్రం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ గారిచే భక్తి గీతాలు. వైలిన్ సహకారం మహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శుమానారాయ్ బిశ్వాస్, శ్రీమతి ఫరీద్ ఖనం గార్లచే గజల్స్. 12:10 యువ

వాణి ఆంగ్లంలో 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో వినికిడి సమస్యలు, కారణాలు, చికిత్స పద్ధతులు ఈ అంశం గురించి ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ డి లావణ్య గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గురురాజ్ ప్రమోద్ గారితో పరిచయం. పరిచయకర్త పరిమళ జోషి. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ నీలమ్మ సంతానం ఘట్టం కథ 2వ భాగం శ్రీ సింగారపు ఓదయవారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన రకాలు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ తేజావత్ లక్ష్మణ్ రావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బొక్య. 7:45 వికసిత్ భారత్. 8:03 లలిత సంగీత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీటా కన్మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు 20వ సంచిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:14. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.